ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026, జూన్ నెల 22వ తారీఖు సోమవారం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటల 58 నిమిషాలు దాటి 35 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం. ఏ దేశమేగిన బృందగానం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: దిస్ ఇస్ ఆకాశవాణి ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi has emphasized the importance of maritime strengths in the modern world, stressing that strong maritime capabilities are a deciding factor for country's economic and strategic influence.

భక్తిరంజని కార్యక్రమంలో శివనామావళి అష్టకం విన్నారు. గానం చేసిన వారు మల్లాది సూరిబాబు. తరువాత శివ పంచాక్షరి స్తోత్రం విందాం. గానం పిబి శ్రీనివాస్.

0: इति श्रीमच्छंकराचार्य विरचितं शिव पंचाक्षर स्तोत्रं संपूर्णम्।
1: శివ పంచాక్షరి స్తోత్రం విన్నారు. గానం చేసినవారు పిబి శ్రీనివాస్. భక్తి రంజన్లో చివరిగా శివభక్తి గీతం విందాం. గానం వాణి జయరామ్.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివనామావళి అష్టకం, శివ పంచాక్షరి స్తోత్రం, శివభక్తి గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట నేటి వ్యాఖ్యాత శ్రీ టి నాగరాజు.
1: భారతీయులందరి హృదయాలలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మహాత్ముడై వెలుగొందుతున్నారు. చిన్నతనం నుండి తల్లిదండ్రులంటే మహాగౌరవం. హరిశ్చంద్ర నాటకముతో ప్రభావితుడై అసత్యం ఆడరాదని నిర్ణయించుకొని ఆచరణలో పెట్టారు. వారి అనుభవాల సారాన్ని ప్రజలకు తెలిపారు. ఒక యోగిలా మౌనిలా వారిచ్చిన సందేశాలు మానవాళికే శిరోధార్యాలు. వారి మాటల్లో మానవునికి గౌరవం అతని హృదయాన్ని బట్టి లభిస్తుంది. జాతి ద్వేషం ఉండరాదు. మద్యం వంటి మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. శీలం లేని జ్ఞానం, నీతి లేని వ్యాపారం వ్యర్థం. మానవత్వం లేని శాస్త్రం, త్యాగం లేని భక్తి చెడ్డగుణాలే అని అనేవారు బాపూజీ. శ్రమ అదృష్టానికి మూలం అంటారు బాపూజీ. పిరికితనం వీడాలి. పద్ధతి లేకుండా పనిచేయాలి అనుకోవడం తెప్ప లేకుండా ఏరు దాటమే. గాంధీజీ ప్రకారం భగవంతుడు మనిషి హృదయంలోనే ఉన్నాడు. భారతీయ సంస్కృతి భగవంతుని అంగీకరిస్తుంది. అది నీతిని బలపరుస్తుంది. భగవంతుని సంతోషపెట్టాలంటే మానవ సేవ చేయాలి. సత్యమే భగవంతుడుగా గ్రహించాలి. స్త్రీలను గురించి ప్రస్తావిస్తూ భార్య భర్తకు బానిస కాదు, అతని సుఖదుఖాల్లో సమభాగిని, సహధర్మచారిణి. భర్తను కోల్పోయిన స్త్రీల నిర్బంధ వైవిధ్యము ఒక క్రూర శాసనం అని దాన్ని వ్యతిరేకించారు. కొందరు విద్యావంతులు అక్రమ పద్ధతుల్లో ధనం సంపాదిస్తూ ఉంటారు. వారికంటే కూలి చేసుకునే కార్మికుడే నీతిమంతుడు. మతం పేరిట కొందరు అంటరానితనాన్ని పాటిస్తూ ఉంటారు. అట్టి వారిని మృతజీవులుగా భావించవచ్చు. దొంగలు డబ్బున్న వారినే దోచుకుంటారు, కానీ అవినీతిపరులు దరిద్రులను కూడా దోచుకుంటారు. తప్పు చేసి సరిదిద్దుకోవడం మానవత్వం, అలా సంస్కరించుకోపోవడం మానవ పతనం. స్త్రీని గౌరవించాలి, జాగ్రత్తగా చూడాలి, లేకుంటే మానవజాతి నశిస్తుంది. అసత్యము మోసాలతో బ్రతికే వాడినే అంటరాని వాణిగా చూడాలి. సమాజములో హెచ్చు తగ్గులు మానవుడు ఏర్పరిచినవే కనుక వీటిని మానవుడే నిర్మూలించాలి. అహింస శాంతిని కలిగిస్తుంది. సత్యము కోసం ఆగ్రహించడమే సత్యాగ్రహం. సత్యాగ్రహి తన శత్రువులేడ కూడా ద్వేషాన్ని కలిగి ఉండకూడదు. మురికివాడల ప్రజలను ఉద్ధరించాలి. అదే నిజమైన స్వరాజ్యం. నాగరికత అంటే అవసరాలను పెంచుకోవడం కాదు, వాటిని స్వచ్ఛందంగా పరిమితం చేసుకోవడమే నాగరికత అని గాంధీజీ ఉద్బోధించేవారు. మానవులు చేసే పనుల్లో హింస అసత్యం జంటగా ఉంటాయి. హింస అనేది మనల్ని సత్యం నుండి దూరం చేస్తుంది, ఆలోచన రహితులుగా చేస్తుంది. బ్రిటిషు ధనవంతుల్లోనూ మన ధనవంతుల్లోనూ తేడా లేదు. వారు ఉభయులు ప్రజాప్రతినిధులు కారు. ముఖ్యముగా గ్రామ స్వాతంత్రం సాధించాలి. గ్రామాలలో ఆర్థిక సాంఘిక నైతిక స్వాతంత్రం సాధించాలి. లేని ఎడల రాజకీయ స్వాతంత్రము నిరుపయోగమవుతుంది. ప్రతి ఒక్కరికి దేశాభిమానం ఉండాలి. స్వదేశాభిమానమే కాదు, పరదేశాలకు కూడా అపకారం చేయరాదు. రాజ్యాధికారాన్ని, మోక్షాన్ని, స్వర్గసుఖాలను కోరే కంటే దుఃఖముచే పరితపించే వారి బాధను నివారించే శక్తిని కోరుకోవడం ఉత్తమం. ఐహిక సుఖాలు నైతిక పతనానికి, నైతిక పతనం సర్వనాశనానికి దారితీస్తుంది. దారిద్ర్యము, నిరుద్యోగ సమస్య బిచ్చగాళ్ల సంఖ్యను పెంచుతుంది. ప్రతి ఒక్కరూ అర్హత గల వృత్తిని ఆధారంగా చేసుకోవాలి. దూషణలను సహనంతో ఎదుర్కొని నేను నా కుటుంబం అనే ఆవరణ దాటి

0: చెడు వినకు, చెడు చూడకు, మాట్లాడకు అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ వ్యక్తి కుటుంబం కోసం, కుటుంబం గ్రామం కోసం, గ్రామం జిల్లా కోసం, జిల్లా రాష్ట్రం కోసం, రాష్ట్రం దేశం కోసం, దేశం ప్రపంచం కోసం అనే భావనతో ఏ త్యాగానికైనా సిద్ధపడాలి అని గాంధీజీ తన అనుభవాలను ప్రజలకు పలు సందర్భాల్లో తెలియజేశారు.
1: శ్రీ టి నాగరాజు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు, సోలార్ పంపు సెట్ల వల్ల ఉపయోగాలు, ఈ అంశం గురించి ట్రాక్టర్ నగర్ SRFMT మరియు TA టెక్నీషియన్ శ్రీ CV కిరణ్ కుమార్ తెలియజేస్తున్న సమాచారం విందాం.
2: రైతు సోదరుకు నమస్కారం. ఈరోజు ఎంతో ఉపయోగపడే ఆధునిక వ్యవసాయ సాంకేతికమైన సోలార్ పంపు సెట్ల గురించి తెలుసుకుందాం. వ్యవసాయం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. రైతులు పంటలు పండించడానికి నీరు చాలా ముఖ్యమైనది. పంటలకు సమయానికి నీరు అందకపోతే దిగుబడి తగ్గిపోతుంది. అందుకే రైతులకు నీటిని సులభంగా అందించే సాంకేతికతలు చాలా అవసరము. అలాంటి ఒక మంచి సాంకేతిక పరిజ్ఞానము సోలార్ పంపు సెట్లు. సోలార్ పంపు సెట్లు అనేది సూర్యుని కాంతి శక్తిని ఉపయోగించి నీటిని పంపించే పరికరము. సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చి మోటార్లను నడిపిస్తుంది. సోలార్ పంపు సెట్లు ప్రధానంగా సోలార్ ప్యానల్స్లో కంట్రోలర్, మోటార్ మరియు పంపు అనే భాగాలు ఉంటాయి. సూర్యకిరణాలు సోలార్ ప్యానల్స్ మీద పడినప్పుడు అవి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఆ విద్యుత్ కంట్రోలర్ ద్వారా మోటార్కు చేరి పంపును నడిపిస్తుంది. ఈ విధంగా బావి లేదా బోర్వెల్ నుండి నీటిని పైకి తీసి పంటలకు అందిస్తుంది. సాధారణంగా రైతులు నీటిని పంపించడానికి డీజిల్ పంపు లేదా విద్యుత్ మోటారును ఉపయోగిస్తారు. కానీ డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల రైతులకు ఖర్చు పెరుగుతుంది. అలాగే కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా సరిగా ఉండదు. ఈ సమస్యలను మంచి పరిష్కారమే సోలార్ పంపు సెట్లు. ఇది సూర్యశక్తితో పనిచేస్తుంది కాబట్టి రైతులకు విద్యుత్ లేదా డీజిల్ అవసరం ఉండదు. సోలార్ పంపు సెట్లు ఉపయోగించడం వల్ల రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది పర్యావరణానికి అనుకూలంగా సాంకేతికత. ఇది ఎలాంటి కాలుష్యాన్ని సృష్టించదు. డీజిల్ పంపులతో పోలిస్తే ఇది శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల గ్రామాల్లో ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది. మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే సోలార్ పంపు సెట్టు పరిరక్షణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత చాలా సంవత్సరాల పాటు పనిచేస్తుంది. సోలార్ ప్యానల్స్ సాధారణంగా 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేయగలవు. అందువల్ల దీర్ఘకాలంలో రైతులు చాలా సులభంగా లాభం కలుగుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉండవు, షార్ట్ సర్క్యూట్స్ ఉండవు, లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. మోటార్కు చాలా సున్నితమైన కరెంటును అందజేస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సోలార్ పంపు సెట్ ద్వారా రైతులకు పగటి సమయంలో ఎప్పుడైనా నీటిని పంపు చేసుకోవచ్చు. సూర్యకాంతి ఉన్నంత వరకు పంపు సెట్లు పనిచేస్తుంది. దీనివల్ల రైతులకు తమ పంటలకు సమయానికి నీరు అందించగలరు. పంటలకు సరైన సమయంలో నీరు అందితే దిగుబడి కూడా ఎక్కువగా పెరుగుతుంది. పగటి పూట నీటి పారుదల 6 నుంచి 8 గంటల వరకు నిరంతరము అవుట్పుట్కు అనుకూలంగా మనకి సౌరశక్తి అందజేస్తుంది. విద్యుత్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలలో ఇది అనువైనది. పొలాలకు బిందు సేద్యము, స్ప్రింక్లర్గా బాగా ఉపయోగించుకోవచ్చు. సోలార్ ప్యానల్పై సూర్యకాంతి పడినప్పుడు పంపులు పనిచేయును. సౌర పంపులు అనేక రకాలుగా ఉన్నాయి. సబ్మర్సిబుల్ పంపులు, సర్ఫేస్ పంపులు, DC పంపులు, AC పంపులుగా ఉన్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే ప్రస్తుతం భారత ప్రభుత్వము రైతులను ప్రోత్సహించడానికి సోలార్ పంపు సెట్లు పై సబ్సిడీ పథకాలు అందజేస్తుంది. ఈ పథకాల ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతోనే సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడము మరియు పర్యావరణాన్ని రక్షించడం కోసము ఈ పథకాలు అమల్లో చేస్తుంది. సోలార్ శక్తి అనేది పునరుత్పత్తి అయ్యే శక్తి. అంటే ఇది ఎప్పటికీ తక్కువ అవ్వదు. సూర్యుడు ఉన్నంత వరకు మనకు ఈ శక్తి అందుబాటులో ఉంటుంది. అందువలన భవిష్యత్తులో సోలార్ శక్తి వినియోగం మరింత పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో కూడా సోలార్ సాంకేతికత చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. సోలార్ పంపు సెట్లు ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం తక్కువగా ఉన్న గ్రామ ప్రాంతాల్లో చాలా ఉపయోగం ఉంటుంది. రైతులు విద్యుత్ కోసము వేచి ఉండాల్సిన అవసరం లేదు. వారు సూర్యకాంతి ఉన్న సమయంలోనే నీటిని పంపు చేసి పంటలకు సాగు చేసుకోవచ్చు. ఇకపోతే సోలార్ పంపు సెట్లు రైతులకు ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతో చాలా సహాయపడుతుంది. డీజిల్ ఖర్చు లేకపోవడం,

0: వల్ల రైతులు ఖర్చు తగ్గుతుంది. అదే సమయంలో పంట దిగుబడి పెరగడం వల్ల ఆదాయం పెరుగుతుంది. మొత్తానికి సోలార్ పంపు సెట్లు అనేది రైతులకు చాలా ఉపయోగకరము మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము. ఇది రైతుల ఖర్చును తగ్గిస్తుంది, పర్యావరణాన్ని కాపాడుతూ వ్యవసాయాన్ని మరింత సులభంగా మరియు లాభదాయకంగా చేస్తుంది. రైతులు ఈ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా నీటి సమస్యలు తగ్గించుకొని మంచి దిగుబడిని పొందవచ్చు. సోలార్ సాంకేతికను ఉపయోగించి సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. సూర్యశక్తిని ఉపయోగించి నీటిని పంపు చేయడానికి ఉపయోగించే పరికరాన్ని మనము సోలార్ పరికరాలు, సోలార్ ప్యానెళ్ళు, మౌంటింగ్ స్ట్రక్చరు, కంట్రోలర్, ఇన్వర్టరు, ఎలక్ట్రికల్ మోటారు, నీటి పంపులు, పైపులు, వాటర్ ట్యాంకులు ఉపయోగిస్తారు. పనిచేసే విధానం, సూర్యకాంతి సోలార్ ప్యానెల్ మీద పడుతుంది. ఈ సోలార్ ప్యానెల్ను సూర్యకాంతిని డీసీ విద్యుత్తుగా మారుస్తుంది. ఈ విద్యుత్తు సోలార్ కంట్రోలర్ను ఇన్వర్టర్కు చేరవేస్తుంది. కంట్రోలర్ విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. నియంత్రించిన విద్యుత్తును ఎలక్ట్రికల్ మోటార్కు పంపుతుంది. ఈ మోటారు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిని పనిచేసి మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఇంకా ముఖ్యమైన ఉపయోగాలు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు నీరు సరఫరా చేసుకోవచ్చు. స్ప్రింక్లర్లు, ఇరిగేషన్ వ్యవస్థలు నీరు పంపించడము, చేపల పెంపకం చెరువులకి నీటిని పంపడం, గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులకు ఉపయోగించడం, వ్యవసాయ భూముల్లో నీటిని ట్యాంకర్లు నింపడం, పశువులకు ఫార్మ్లో నీటి సరఫరా, చిన్న వ్యవసాయ భూముల్లో నీటి పారుదల, విద్యుత్ లేని గ్రామంలో నీటి పంపింగు, నర్సరీలు మరియు మొక్కల పెంపకంలో కేంద్రంలో నీటి సరఫరా, పండ్ల తోటలు సాగులో నీటి సరఫరా, వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నీటి సరఫరా, ఎండ ప్రాంతాల్లో నీటి పంపింగు, రైతుల ఖర్చును తగ్గించడానికి ఉపయోగము. ఈ పర్యావరణానికి హానికరం లేకుండా ఈ సోలార్ పంపు సెట్లు పనిచేస్తాయి. సోలార్ పంపు సెట్లు మొదటగా పర్యావరణ రహితమై డీజిల్ పంపును, వాయు కాలుష్యాన్ని లేకుండా సోలార్ పంపు సెట్ల వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. రెండవది, ఖర్చును తగ్గిస్తుంది. ఒకసారి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తే తర్వాత విద్యుత్ బిల్లు లేదా డీజిల్ ఖర్చు అవసరం ఉండదు. మూడవది, విద్యుత్ లేకపోయినా కూడా పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట్ల సోలార్ పంపు సెట్లు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాలుగవది, నిర్వహణ ఖర్చు తక్కువ ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ కూడా సంవత్సరాలుగా పనిచేస్తాయి. ఎక్కువ మరమ్మతులు అవసరం ఉండదు. మన ప్రభుత్వం కూడా రైతులకు సోలార్ పంపు సెట్లు చేసుకోవడానికి ప్రోత్సాహం ఇస్తుంది. వివిధ పథకాల ద్వారా సబ్సిడీలు అంతా చేస్తుంది. దీనివల్ల రైతులు తక్కువ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు వేసుకొని అవకాశం కలుగుతుంది. సోలార్ శక్తి అనేది మనకు ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరం. మన దేశంలో తక్కువగా సూర్యకాంతి ఉంటుంది. అందువలన సోలార్ శక్తిని ఉపయోగించడం ద్వారా మనం విద్యుత్ సమస్యలను తగ్గించుకోవచ్చు.
1: సేద్యపు సిద్ధులు కార్యక్రమంలో సోలార్ పంపు సెట్ల వల్ల ఉపయోగాలు, ఈ అంశం గురించి ట్రాక్టర్ నగర్ SRFMG మరియు TI టెక్నీషియన్ శ్రీ CV కిరణ్ కుమార్ గారు తెలియచేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26

0: ఉద్దేశంతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు, పాలనా సంస్కరణలు ప్రజలకు తెలియచేయటమే ఈ నివేదికల లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే అభివృద్ది, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలపై మరో 3 నివేదికలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట అభివృద్ది, మౌలిక వసతులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో నిన్న పాల్గొని గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఒక్క పెదకూరుపాడు నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్కులు, అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నింటినీ కూడా ఈరోజు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చారు. మళ్ళీ 2500 కోట్ల రూపాయల శాంక్షన్ తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపల మృతికి కారణమైన పరిస్థితులను శాస్త్రీయంగా పరిశీలించాలని, నీటి నమూనాలు, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం అంశంపై అనంతపురంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తిని వేగవంతం చేసినప్పటికీ వార్తల విశ్వసనీయత, ప్రామాణికత విషయంలో సాంప్రదాయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల పాత్ర కీలకమని అన్నారు. పాత్రికేయులు వాస్తవాలకు ప్రాధాన్యమిస్తూ ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేస్తూ,
2: న్యూస్ పేపర్, రేడియో, టీవీ, ఇవాళ సోషల్ మీడియా, బాధ్యతతో కూడినటువంటి భావ ప్రకటన గతంలో ఉండేది. అట్లా సోషల్ మీడియాని బ్యాన్ చేయండి, ఇంకోటి చేయండి అనేటువంటి వార్త నేను చెప్పను. ఎందుకంటే ఏ రూపంలో వార్త ఉన్నా కూడా ఉండాల్సిందే, ప్రభుత్వాలని పనిచేయించాలి అనంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి 4th ఎస్టేట్ గా ఏది భావించామో దాంట్లో కూడా సోషల్ మీడియా ఒక పార్ట్ అనుకోవాలి. కాకపోతే కన్స్ట్రక్టివ్ గా దాన్ని తయారు చేసే రకంగా మనం అందరం కూడా సలహా
0: ప్రభుత్వానికి ఆ కొత్త చట్టాలు కానీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది.

0: వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని ఈగల్ బృందాన్ని ప్రోత్సహించారు. అలాగే వ్యసనముక్త భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని కూడా ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు 854 మంది లబ్దిదారులకు మొత్తం 7.98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో చికిత్స పొందలేని రోగులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎవరైతే వైద్య సహాయం కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో కవర్ కావు వాళ్ళకు కూడా మరి వైద్యానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మందికి మరి కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి గారు సహాయ నిధించి అందిస్తా ఉన్నారు. అందులో భాగంగా మన మచిలీపట్నంలో కూడా దగ్గర దగ్గర 66,58,185 రూపాయలని 42 మందికి అంటే ఎల్ఓసి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చేసి అందిస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న కొత్త ఉపాధి విధానంపై సమగ్ర అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తుది నివేదిక రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో గ్రామీణ సంక్షేమం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త విధానం ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధి, ఉపాధి అవకాశాల పరిరక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ రక్షణకు చర్యలు చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ

డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 11వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. ఆ తర్వాత సృజన సాహితీ కార్యక్రమంలో స్వీయ కవితలు వినిపిస్తారు డాక్టర్ జి యమునారాణి. ఇంకా భక్తిమాల సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ రచన ఎన్ సుదర్శన్ రెడ్డి. 8:35 చిత్రసీమ సినీ గీతాలు. 9:00 మానవతయే మంచిపడిరా రూపకం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ఏ హేమంతరాజు, శ్రీమతి ఎం అనూష. రచన నిర్వహణ శ్రీ మూళ్ళగిరి హరి. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:30 వాణిజ్య సందేశాలు. మధ్యాహ్నం 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 విజయవాడ నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే సుందరకాండ తోలు బొమ్మలాట నేపథ్య గానం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కొత్తగూడెం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 చిత్రసీమ సినీ గీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 చిత్రజగత్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ, 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం. గానం డి సురేఖ, కనిపించు నా గతము.

డి సురేఖ ఆలపించిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా

ಇಂಡೋನೇಷ್ಯಾ, ಇರಾನ್, ರಷ್ಯಾ, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన నాలుగవసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్ధరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతా మిత్రలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్ట్రపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్ రీతూ తావడే మాట్లాడుతూ, ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్, దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు
ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం

0: జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహ్రాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్ ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 49వ శ్లోకం. అసక్త బుద్ధి

సర్వత్ర భార్యాపుత్రాది సర్వ విషయాలలోనూ అసక్తబుద్ధి నావి అనే అనుబంధం లేనివాడును జితాత్మ మనస్సును వశం చేసుకున్నవాడును విగతస్పృహ సుఖభోగాసక్తి తొలగినవాడును అయిన సాధకుడు సన్యాసేన సమ్యక్ దర్శనంతో కూడిన సర్వకర్మ సన్యాసం చేత పరమాం కర్మజన్యమైన సిద్ధి కంటే ఉన్నతమైన నైష్కర్మ్య సర్వకర్మరహితుడి యొక్క స్వరూపభూతమైన సిద్ధిం ఆత్మస్వరూపసిద్ధిని అధిగచ్చతి అందుకుంటాడు అసక్తబుద్ధి.

అర్జున, స్వకర్మతో పరమాత్మను ఆరాధిస్తే లభించే జ్ఞాననిష్ట యోగ్యత వల్ల సాధకుడికి ఏమి లభిస్తుందో చెబుతాను విను. అహంకార మమకారాలకు హేతువులైన భార్య పుత్ర ధనాదులు అన్నిటియందు అతడికి మమత్వ బంధం తొలగిపోతుంది. అతడు తన మనస్సును తన వశంలో ఉంచుకోగలుగుతాడు. అందువల్ల అతడికి భోగతృష్ణలన్నీ తొలగిపోతాయి. దానివల్ల అతడికి పరమాత్మతత్వం యథాతథంగా దర్శనమిస్తుంది. దీనివల్ల అతడికి సర్వకర్మ సన్యాసం అప్రయత్నంగా లభిస్తుంది. దానివల్ల అతడికి కర్మరహితులైన ఆత్మతత్వవేత్తల యొక్క స్వస్వరూపభూతమైన ఆత్మస్వరూప ప్రాప్తి అనే సిద్ధి లభిస్తుంది. ఇదే నైష్కర్మ్య సిద్ధి. ఇది కర్మజన్య సిద్ధి కంటే చాలా సమున్నతమైనది. అసక్తబుద్ధి

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు.

మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 7:22.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూదన కృష్ణ. నేటి హేమావతిలో సమాచార వేదిక నవలా స్రవంతి శీర్షికన పున్నాగపులు నవల 11వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. ఇంకా సృజన సాహితీ కార్యక్రమంలో స్వీయ కవితలు వినిపిస్తారు డాక్టర్ జి యమునరాణి. చివరిగా భక్తిమాల సినీ భక్తిగీతాలు. కార్యక్రమంలో ముందుగా
1: ఖాన మొటిమలా సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగుల తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: సమాచార వేదిక. రోజులో కొంత సమయం యోగాకు కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని పలువురు వక్తలు తెలిపారు. ఆదివారం నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్, జేసీ విష్ణుచరణ్, అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. యోగాతో ఒత్తిడి దూరమవడంతో పాటు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని వారు పేర్కొన్నారు. ఉమ్మడి అనంత జిల్లాలో మొహరం సందర్భంగా విచ్చలివిడిగా పచ్చని చెట్లు కొట్టి అగ్నిగుండాల్లో

0: చేసి కాల్చడం తగదని అటవీ శాఖ అధికారి చక్రపాణి తెలిపారు. ఆయన ఇక్కడ మాట్లాడుతూ, సంప్రదాయాలను పాటిస్తూనే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన గాలివానకు అనేక చోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయన్నారు. ఎండిన చెట్టు కొమ్మలు, మొద్దులతో పాటు సీమజాలి కంప చెట్లు పెకిలించి అగ్నిగుండాల్లో వేసుకుంటే బాగుంటుందని ఆయన తెలియజేశారు. ఎంబీబీఎస్లో ప్రవేశానికి ఆదివారం కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించిన నీట్ యూజీ సజావుగా జరిగింది. ఎక్కడా ఎలాంటి సమస్య లోపాలు తలెత్తలేదు. అనంతనగరం శివార్లో 7, గుత్తిపట్టణంలో 2 కేంద్రాల్లో మొత్తం 3,960 మంది హాజరు కావాల్సి ఉండగా 3,508 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష సాగింది. ఈసారి 9 పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కడికక్కడ స్థానిక పోలీసులతో కలిసి కేంద్ర బలగాలు బందోబస్తు చేపట్టాయి. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపారు కలెక్టర్ ఆనంద్. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎస్ఎస్బిఎన్, ప్రభుత్వ కేఎస్ఎన్, జేఎన్టీయు, పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను తనిఖీ చేశారు. ఇబ్బందులు, సమస్యలపై నిర్వాహకులను ఆరా తీశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. 22న ఉదయం 9 గంటల నుంచి వినతులు తీసుకుంటామని ఆయన అన్నారు. తనతో పాటు జాయింట్ కలెక్టర్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని చెప్పారు. వివిధ రకాల సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి కలెక్టరేట్కు రావచ్చన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాకపోతే పాత రసీదులు తీసుకుని రావాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ మందిరంలో ఆదివారం తమిళనాడు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఉదయం భక్త బృందం సంయుక్తంగా సత్యసాయి భక్తి గీతాలను ఆలపించారు. సాయంత్రం బాల వికాస్ చిన్నారులు సేవలోనే దైవత్వం దాగి ఉందనే సత్యాన్ని గ్రహించి ప్రతి మానవుడు సేవ, ప్రేమ, ఆధ్యాత్మికత పెంపొందించుకుని సాయి చూపిన మార్గంలో నడవాలని నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: సమాచార వేదిక వింటున్నారు. జూలై 1న సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించే తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి వస్తుండటంతో వర్సిటీ అధికారులు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. స్నాతకోత్సవానికి సమయం దగ్గర పడుతుండటంతో వర్సిటీ రహదారులకు ఇరువైపున ముళ్ల పొదలు తొలగింపు పనులు చేపట్టారు. వర్సిటీ ముందు ఉన్న స్థలాన్ని చదును చేస్తున్నారు. విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేసే జ్ఞానసీమ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రపతి రాక కోసం 2 హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. తాగునీరు, ఇతర వసతులు సమకూరుస్తున్నారు. నీట్ యూజీ పరీక్ష ఆదివారం ఎస్కేయు ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో జరిగింది. మొత్తం 720 మంది అభ్యర్థులకు దీన్ని కేటాయించారు. వారందరూ తమ తల్లిదండ్రులతో రావడంతో ఎస్కేయులో సందడి నెలకొంది. ముఖద్వారం నుంచి సుమారు 1 కిలోమీటర్ వరకు దూరంలో పరీక్షా కేంద్రం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్కేయు ఉన్నతాధికారులు బ్యాటరీ వాహనాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. నీట్ పరీక్షకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టింది. స్వయంగా ఎస్పీ పరీక్ష

0: కేంద్రాలను బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి సమీక్షించారు. జిల్లాలోని పలు ప్రధాన పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ నిబంధనలు అమలు చేశారు. కేంద్రాల పరిసరాల్లో అధునాతన డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. కేంద్రాల చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలో జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. ఇదిలా ఉండగా 2 ఏళ్లలో సీఎం సహాయనిధికి కింద అనంత అర్బన్ నియోజకవర్గంలో 31 విడతల్లో 637 మంది లబ్ధిదారులకు 6.33 కోట్లు సాయం అందజేశామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఆయన ఆదివారం అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు 29.70 లక్షలు విలువ చేసే చెక్కులను అందజేసి మాట్లాడారు. అర్హులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రజలు వైద్య చికిత్సలు చేయించుకుని సంబంధిత బిల్లులను ప్రభుత్వానికి పంపితే తక్షణమే సొమ్ము మంజూరు చేస్తోందన్నారు. ఆరోగ్య విషయంలో పేదలు ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందిస్తారని ఆయన గుర్తు చేశారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 11వ భాగం విందాం. రచన శ్రీమతి జలంధర.
3: నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 11వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన సాడిస్ట్ భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. జీకే హీలింగ్ సెంటర్ అన్నది తన పెదనాన్న పేరిట కట్టబడిందని తెలుసుకుని అక్కడి పద్ధతులకు కట్టుబాట్లకు క్రమంగా అలవాటు పడుతుంది. అక్కడే ఉంటున్న స్వప్న అనే అమ్మాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మాదక ద్రవ్యాలకు బానిస అయిందని డాక్టర్ కృష్ణ ద్వారా తెలుసుకుని అతని అభ్యర్థనకు తల ఒగ్గి ఆమెను బాగు చేయడంలో తన వంతు సహకారం అందిస్తానని మాటేస్తుంది. మధ్యలో ఒకరోజు అత్తగారింటికి పుట్టింటికి వెళ్లినా తనకి జీకే హీలింగ్ సెంటర్లో దొరికే ప్రశాంతత ఇంట్లో దొరకడం లేదని భావిస్తుంది. మరిది రఘు, డాక్టర్ కృష్ణ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. తన పెదనాన్న గోకులకృష్ణ పెళ్లిలో తనకి బహుమతిగా ఇచ్చిన పుస్తకాన్ని అప్పుడు నిర్లక్ష్యంగా పడేసిన మరిది రఘు సలహా మీద ఆ పుస్తకం చదవడం ప్రారంభిస్తుంది. చదువుతుంటే తనలో తనకే తెలియని మరో రాధ ఉన్నట్లు గ్రహిస్తుంది. ఈలోగా భర్త రాజారావుకి మళ్లీ అటాక్ వస్తుంది. రాజారావుని బాగు చేయడంలో ఆమె పూర్తి సహకారం కావాలని, రాజారావు గీసిన బొమ్మను అనలైజ్ చేయమని రాధకిస్తాడు డాక్టర్ కృష్ణ. ఒకరోజు జనరల్ వార్డుకు వెళ్లిన రాధకు రాణి అనే పేషెంటు భర్త నిరాదరణకు గురైన స్త్రీ అని తెలుసుకుని బాధపడుతుంది. ఆమె కొడుకు 6 ఏళ్ల సుందర్ని ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుంది. సుందర్తో కలిసి లైబ్రరీకి వెళ్లి తిరిగి తన గదికి వస్తుంది. అలా తిరిగి తన గదికి వచ్చిన ఆ రాత్రి సుందర్ గురించిన ఆలోచనలతో నిద్రపట్టదు రాధకు. అతనిని చూడాలని అనిపించి జనరల్ వార్డుకి వెళుతుంది. తాను ఊహించినట్లే సుందర్ నిద్రపోక తల్లిని చూస్తూ కూర్చుంటాడు. అతని తల్లికి ఆ రోజు కాస్త సీరియస్ అయిందని అతని మాటల ద్వారా తెలుసుకుని అతనిని బుజ్జగించి నిద్రపుచ్చుతుంది. ఇక వినండి పున్నాగపూలు నవల 11వ భాగం.

0: ద్వేషాన్ని దాటగలిగితే. నల్లటి బోర్డు మీద తెల్లటి అక్షరాలు. ఏదో క్లాసులాగా ఉన్నది. దాదాపు 50 మంది కుర్చీలో కూర్చుని ఉన్నారు. తెల్లటి మనిషి కొంచెం లావుగా బొద్దుగా ఉన్నది. వంకి వంకీలుగా కొంచెం నెరసి నెరవన్ జుట్టు. ఆవిడే షీలా మేడం. నర్స్ గౌరీ చెప్పింది రాధతో. కుర్చీలో కూర్చున్నారు ఇద్దరు. ఆవిడ బ్లాక్ మోడ్ మీద లవ్ కెన్ సేవ్ ఆల్ ఆఫ్ అస్ రాశారు. ఎలా అనుకుంటున్నారు కదూ. ఆవిడ వెళ్ళి మాట్లాడుతూనే లైట్ వేసింది. మాయలాగా ఆవరిస్తున్న చిరు చీకటిపోయి ఒక్కసారిగా వెలుతురు చటుకును మెరిసింది. ఆ గదిలో గోడ మీద డాక్టర్ జీకే పెయింటింగ్ మీద ఫోకస్ లైట్ వెలిగింది. ఇక్కడ ఏం రాసి ఉన్నదో చదవండి అన్నది మేడం. ఆ ప్రయత్నంగా అందరూ గట్టిగా చదివారు. రిసెంట్మెంట్ అండ్ హెయిట్ ఆర్ ద ఆబ్స్టకల్స్ దట్ కీప్ మెనీ పీపుల్ ఫ్రమ్ క్లియరింగ్ అప్ దర్ అన్ఫినిష్డ్ ఇమోషనల్ బిజినెస్ అండ్ అచీవింగ్ హార్మనీ విత్ అదర్స్. అంటే అర్థం ఏమిటో తెలుసా? మనలో మిగిలిపోయిన కచ్చ, కోపం, ద్వేషం అవి మన ఇమోషనల్ బాడీని ఆరోగ్యంగా ఉండనేవు. మనం ఎందుకు జన్మ ఎత్తామో, ఎందుకు రోగంతో బాధపడుతున్నామో మనకు అర్థం కానేవు. ప్రేమించడం అంటే అర్థం చేసుకోవడం, జీవితాన్ని ప్రేమించడం. ఈ రెండు గుణాలు సంజీవిని మంత్రం లాంటివి. మేడం, చెయ్యి ఎత్తి షీలా మేడం ఆపాడు ఒక 50 ఏళ్ల వ్యక్తి. చెప్పండి, కేవలం ప్రేమతో మనుషులు బ్రతికిపోతారని చెప్తున్నారా? లేదు, నేనెప్పుడు అలా అనను, అనలేను కూడా. కారణం, కేవలం ఇది చాలా అద్భుతమైన విషయం. ఏది ఏవైనా మనం మనకి శత్రువులాగా తయారవ్వకూడదు. మనను ఏది రక్షిస్తుందో అది తెలుసుకోవాలి. డాక్టర్ జీకే మాకు నేర్పించింది అదే. నిన్ను ఏది రక్షిస్తుందో తెలుసుకో. అది ప్రేమ అని అర్థమైతే ఏమాత్రం ఆలోచించకుండా ప్రేమను పెంచుకో. అది కేవలం నువ్వు మంచివాడవ్వడానికో, ప్రపంచం మెచ్చుకుని శాలువా కప్పడానికో కాదు. అందుకోసం అలవడిన ఈ మంచితనాలన్నీ పెట్టుడు గుణాలే. మరి ఏరి కోరి ఈ ప్రేమని ఎందుకు ఎన్నుకుంటాం? నవ్వింది షీలా మేడం. ఈ వయసులో కూడా ఆవిడ నవ్వులో ఏదో హాయి ప్రతిఫలిస్తోంది. సమ్మోహనకరంగా నవ్వుతుంది ఆవిడ. ప్రతి మనిషిలోనూ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది అవునా? అది మనను రక్షించాలని 24 గంటలు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అవును, కానీ అది మనకు బాధ కలిగించిన వాళ్లను ద్వేషించి దూరంగా పొమ్మంటుంది. పోయిన క్లాస్లో మీరే కదా టాక్సిన్ మనుషుల గురించి నేర్పించారు, ఎదురు ప్రశ్న వేసింది ఒక ఆవిడ.
1: టెర్మినల్ క్యాన్సర్, పాపం 30 ఏళ్లే, గుణిగింది నర్స్ గౌరీ రాధ చెవిలో.
0: కానీ ద్వేషం మీ మనసును యాసిడ్లో ముంచి జీవితాన్ని వాళ్లకు బలివేస్తుంది. నిజమే, మిమ్మల్ని మీ ఎమోషన్లు కుదిపివేసే మనుషుల్ని వాళ్ల వైబ్రేషన్స్ను గుర్తించి దూరంగా ఉంచమనడం నిజమే. కానీ ఏ క్రిమినల్ పసిబిడ్డగా చెడ్డవాడు క్రిమినల్ కాదుగా. అతన్ని తయారు చేసేది సంఘం, అతని తల్లిదండ్రులు అవునా? అవును. అయితే మనం సేఫ్టీ జోన్లో ఉన్న తర్వాత అసలు ఈ మనిషి ఎందుకు ఇలా తయారయ్యాడు అని ఆలోచించగానే మీకు ప్రేక్షకత్వం ఏర్పడుతుంది. అప్పుడు అతని ఎదుగుదలలో లోపాలు, దానివలన జరిగిన పాపాలు అర్థమైన కొద్దీ జాలి, ద్వేషం కానిదేదో ఏర్పడుతుంది. నో, ఐ కెనాట్ టేక్ దిస్ నాన్ సెన్స్ ఎనీమోర్, అరచి ఆ 30 ఏళ్ల యువతి బయటకు విసవిస నడిచి వెళ్ళిపోయింది. హడలిపోయింది రాధ మేడం ముఖం చూసి. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఓకే, అంకితకు విషయం అర్థమవడం కష్టం. ఆమె అనుభవాలు ఆమెవి. నేను చెప్పేది మీకేమిటంటే, మీ ప్రేమతో మిమ్మల్ని బాధ పెట్టేవాళ్లను, ద్వేషించేవాళ్లను మీరు మార్చలేరు. కానీ ద్వేషం మీ మనసును యాసిడ్లో ముంచి వాళ్ల జీవితాలు బలి అయినట్టు అవ్వకుండా కాపాడుకోగలరు. సరే, ఇప్పుడు గత 15 రోజులుగా అఫర్మేషన్స్ రాస్తున్న వాళ్ళు ఎవరెవరు అడిగారు మేడం. ఒక 10-15 మంది చెయ్యెత్తారు. గుడ్, చాలా బాగుంది మేడం. హాయిగా ఉన్నాను మేడం. మంచి కల వచ్చింది మేడం. నా తలలోంచి దేన్నో నల్లటి దాన్ని కాకి ఎత్తుకుపోయింది మేడం. ఆశ్చర్యంగా చూస్తోంది రాధ. కాచేని, ఈ 10 మందిని డాక్టర్ కృష్ణతో చెప్పి డ్రాయింగ్స్ వేసే రూమ్కు పంపించమని చెప్పు. వీళ్ల పాత రికార్డ్స్ అవి రెఫరెన్స్కు పెట్టు. కొంతమందికి వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ చూసి ఏమేమి ఎక్సర్సైజ్ చెయ్యాలో, ఆ అఫర్మేషన్స్ రాయాలో చెప్పింది ఆవిడ. కొత్త వాళ్ళు ఎవరింకా? ఈమె మేడం. గౌరీ రాధను చూపించింది. చచ్చా, ఆవిడ పేషెంట్స్ని అడితే నన్ను చూపిస్తామేమిటి గౌరీ? కంగారుగానిది రాధ. ఇక్కడికి పేషెంట్స్ మాత్రమే కాదు మేడం, బయట వాళ్ళు కూడా వస్తారు. రండి, మేడంకు పరిచయం చేస్తాను. తప్పనిసరిగా లేచి షీలా మేడం టేబుల్ దగ్గరకు వెళ్ళింది రాధ. మేడం, ఈవిడ రాధ. ఏదో చెప్పబోతుంది గౌరీ. నువ్వు లావణ్య కూతురివి కదూ, సూటిగా చూస్తోంది మేడం షీలా. ఆశ్చర్యంగా చూసింది రాధ. రా కూర్చో. వెళ్ళి ఆమె టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంది. కానీ ముళ్ళ మీద ఉన్నట్టుంది రాధకు. నువ్వు లావణ్య కూతురివి కదూ, ఆ మాటలే చెవుల్లో రింగుమంటున్నాయి. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నది మీ ఆయనకు?
2: బాగాలేదు, మెల్లగా అన్నది. బాగాలేదు.

అంటే ఇక్కడికి వస్తారు. అది సరే, ఏమిటి ప్రాబ్లం? సిస్టర్ గౌరీ చకచక ఏదో చెప్పేస్తోంది. అవక్క వింటోంది రాధ. ఇంతవరకు తనకు అతనికి ఏదో లివర్ జబ్బు అని తెలుసు, కానీ దాని గురించి ఏమీ తెలియదు. ఎందుకు తెలుసుకోలేదు అనే ప్రశ్నకు తనకు సమాధానం లేదు. అడగనే అడిగింది ఆ ప్రశ్న షీల. అవును, ఇదంతా నీకు తెలియదా? సూటిగా చూస్తూ అడిగింది. తెలియదా, అర్థం కాలేదా, లేక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదా? నవ్వుతూనే అడుగుతున్నా దాని వెనకాల ఏదో వాత పెట్టినట్టు ఫీల్ అయిపోయింది రాధ. మౌనంగా కూర్చుంది. ఈ నిప్పుల కుంపటి మీద నుంచి ఎప్పుడు పారిపోదామో అనిపిస్తోంది. సరే, అమ్మ ఎలా ఉంది? బాగుంది. మీ అమ్మ చాలా బాగుంటుంది. అది కాదు నేను అడిగింది. అర్థం కానట్టు చూస్తుంది రాధ. ఎక్స్రే కళ్ళతో చూస్తోంది షీల. ఆ కళ్ళు నవ్వుతున్నాయి. రాజారావు ఇక్కడికి రాలేదు కదూ? గౌరీని అడిగింది. లేదు మేడం, అతడికి ఈ సైకోథెరపీలు, కౌన్సిలింగ్లు ఇవి నచ్చవని ముందే చెప్పేశారు, చెప్పింది గౌరీ. నీ సంగతి ఏమిటి? నీకు అంతేనా? నవ్వుతూ అడిగింది షీల రాధను సూటిగా చూస్తూ. ఆయన సంగతి నాకు తెలియదు, కానీ నాకు మహామంట. ఈ మాటలు మనసులో అనుకున్నది, కానీ బయటకు మాత్రం బుద్ధిగా కూర్చుంది రాధ మౌనంగా. ఇవన్నీ ఉపయోగం లేదని కదూ నీ ఉద్దేశం? నవ్వుతూ చేతి మీద చెయ్యి వేసి అడిగింది షీల. ఎందుకో చెయ్యి తీసేసుకోవాలనిపించలేదు రాధకు. మీ అమ్మ నేను క్లాస్మేట్స్మి, అందుకని నువ్వు నా కూతురు లాంటి దానివి, అర్థమైందా? ఆ గొంతులో ఆప్యాయతకు ఉలిక్కిపడింది రాధ. నర్స్ గౌరీ కూడా ఆశ్చర్యంగా చూస్తోంది. షీలా మేడం అంటే డాక్టర్ కృష్ణ దగ్గర నుంచి అందరికీ చాలా గౌరవం. ఆవిడ ఎవరిని హద్దులు దాటనీయదు. పేషెంట్స్ని అయితే చాలా దగ్గరకు తీసుకుని మాట్లాడుతుంది, విసుక్కోదు. వాళ్ల కోసం ఏవైనా చేస్తుంది, కానీ మామూలుగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అట్లాంటిది రాధా మేడంతో చాలా మాట్లాడుతుంది. ఏమిటి ఏమిటి, బాగా అలసిపోతున్నావా? కళ్ళ కింద నీడలు ఏమిటమ్మా? దేనికైనా భయపడుతున్నావా? ఆ గొంతులో ఆప్యాయతకు అదిరిపోయింది రాధ. కొంచెం తత్తరపడిపోయింది కూడా. లేదు, అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. అస్సలు పని లేదు, అంతా డాక్టర్లు నర్సులు చూసుకుంటున్నారు. ఆవిడ సైగ అర్థం చేసుకుని నర్స్ గౌరీ వస్తాను మేడం అని చెప్పి వెళ్ళిపోయింది. శరీరానికి విశ్రాంతి వచ్చిందేమో, మరి మనసుకు? ఏమిటి ఆలోచిస్తున్నావు? మౌనంగా కూర్చుంది రాధ. ఏమిటి ఆలోచిస్తున్నాను? తనను తాను ప్రశ్నించుకున్నది. ఆలోచనలంటే భయం కదూ. మౌనంగా కొంగు వేలికి ముడిపెడుతూ అన్నది. పిల్లలున్నారా? లేరు. ఎందుకు వద్దనుకున్నావు? సన్నగా నవ్వుతూ ఆప్యాయంగా ఆవిడ ప్రశ్నకు ఉలిక్కిపడింది రాధ. నేను వద్దనుకుంటున్నానా? ఈవిడికెలా తెలుసు? ఒళ్ళు జరదరించింది రాధకు. మంచి పని చేశావు. ఏమిటి మంచి పని? పిల్లలు వద్దనుకోవడమా? జీవితంలో తనలో జరుగుతున్న అంతర్మథనంతో ఏకీభవించిన మొదటి వ్యక్తి ఈవిడ. ఎందుకు అలా అంటున్నారు? గభాలను అడిగేసింది. నువ్వు ఉండే పరిస్థితి నీకు అర్థమవుతుంది. మీ అత్తవారు, వాళ్ళ హోదాలు, మీ ఇంట్లో ఉండే 4 కార్లు, ఇవన్నీ నాకు కొంత తెలుసులే. నీ పెళ్లికి పిలవడానికి వచ్చి చాలా పెద్ద లిస్టు చెప్పింది లావణ్య. కానీ వాటన్నింటి మధ్య నువ్వు ఇమడలేకపోయావు అని నిన్ను చూడగానే అర్థమైంది నాకు. మీరు నా పెళ్లికి వచ్చారా? గభాలను అడిగింది రాధ. ఏమిటో, ఆవిడ వచ్చి ఉంటే తన వివాహ జీవితం మారిపోయేదన్నంత ఆతృతగా అడిగింది. పెదవి మునిపంటితో నొక్కుతూ అల్లరిగా చెప్పింది షీల. లావణ్య కొంతమందిని రావక్కర్లేదులే అన్నట్టు పిలిచింది. ఆ ధ్వని నాకు తెలుసు, అందుకే రాలేదు. మీ పెదనాన్నగారిని అలాగే పిలిచింది, కానీ ఆయన తన బంగారు తల్లి కోసం వచ్చి నీకు అక్షింతలు వేసి ఆయన 4 అక్షింతలు వేయించుకుని భోజనం కూడా చేయకుండా వచ్చేశారు. కళ్ళు తిరిగిపోతున్నాయి రాధకు. ఇదంతా నిజమా? మరి నాన్న? నాన్న ఆపలేదా పెదనాన్నను? మీ నాన్న, అతడు జీకే తమ్ముడు కాదు, లావణ్య మొగుడు. మీ నాన్నను నేను ఎప్పుడు ఏడిపించేదాన్ని. మీ డిగ్రీ ముందు WMA కాదు ఉండవలసింది, LM అని. LM అంటే? ఆశ్చర్యంగా అడిగింది రాధ. లావణ్య మొగుడు, గట్టిగా నవ్వుతూ అన్నది షీల. నవ్వేసింది రాధ, ఎందుకో రిలాక్స్గా ఉన్నది. ఎన్నేళ్ళైందేమిటి అటు పుట్టింటికి కానీ ఇటు అత్తింటికి కానీ వెళ్ళి? 1 వారం అయింది. వెళ్ళకసలు, హాయిగా ఇక్కడే ఉండిపో. 2 ఇళ్ల వాళ్లకు నువ్వేమిటో ఎవరో అస్సలు తెలియదు, అక్కర్లేదు కూడా. ఆశ్చర్యంగా చూస్తోంది రాధ. ఏమిటి, నీకేది హాయిగా ఉందో కనిపెట్టానా? నవ్వుతూ అన్నది షీల. ఈవిడిలో ఏదో సమ్మోహనత్వం ఉన్నది అనుకున్నది రాధ. ఎలా? నీలో దూరి మాట్లాడానా? నవ్వుతూనే అన్నది షీల. ఆవిడనే చూస్తోంది రాధ. ఎడ్గర్ కైసీ ఫౌండేషన్ అని ఎప్పుడైనా విన్నావా? లేదు అన్నట్టు తల ఊపింది రాధ ఆమెనే చూస్తూ. రాధ, నువ్వు చాలా బాగుంటావురా, నీకు తెలుసా ఆ విషయం? భుజం మీద చేయి వేసి మాట్లాడుతోంది షీల. ఒక్కసారి ముడుచుకుపోయింది రాధ. ఏ, ఇట్లాంటి కాంప్లిమెంట్లు విని చాలా రోజులైందా? లావణ్య అందం నీకు రాలేదు, ఒప్పుకోవాలి. మీ అమ్మది చాలా ఫ్యాసినేటింగ్ అందం, కానీ నువ్వు చాలా ముద్దుగా బాగుంటావు.
ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు రాధకు.

0: ఏ, ఈ మాట నీకు ఎవరు చెప్పలేదా?
1: మాట్లాడలేదు రాధ.
0: నీకే ఆ విషయం తెలుసు, కానీ ఎందుకు అస్సలు లక్ష్య లేనట్టు డ్రెస్ చేసుకుంటావు? ఎవరైనా బాగుంటావంటారేనా? సూటిగా ఆ మాట అడుగుతున్న ఆవిడకు ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు రాధకు. అది ఎంత నిజమో తనకే తెలుసు. లావణ్య సౌందర్య కాంక్ష నాకు తెలుసు. స్నో వైట్లో సవతి తల్లిలా అద్దాన్ని అందరికన్నా ఎక్కువ ప్రేమించింది మీ అమ్మ. అందుకని నువ్వు చక్కదనమన్నా సున్నితమన్నా కోపం పెంచుకున్నట్టు ఉన్నావు. కానీ మా అమ్మది సున్నితత్వం కాదు, చటుకున్నది రాధ. కాదు, నాకు తెలుసు. ప్లాస్టిక్ పేపర్, రోజాపు, రేకు రెండు సున్నితంగా ఉన్నట్లే కనపడతాయి. కానీ ఒకటే కాదుగా, నాకు తెలుసు మీ అమ్మ కఠినత్వం. ఎందుకో అస్సలు మనసు లేనట్టు మాట్లాడుతుంది. ఒక్కోసారి మనిషిని మర్చిపోయి మాట్లాడుతుంది. గభాలున ఎన్నాళ్ళో గుండె పొరలో దాచుకున్న సత్యాలు బయటకు ఉబుకుతున్నాయి.
2: మీరింతవరకు నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 11వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: సృజన సాహితీ కార్యక్రమం. ఇందులో డాక్టర్ జి యమునారాణి స్వీయ కవితలు వినిపిస్తారు.
5: శీర్షిక ఉగాది తప్పిపోయింది. ఉగాది ప్రకృతి వసంతమాడినట్టు కొమ్మలన్నీ పులుముకున్న కొత్త రంగులు, సంతోషంతో మదిలో మొలకెత్తే క్రొంగొత్త ఆశలు. చిన్ననాటి ఉగాది ఊసుల వాసన ఇంకా పచ్చిగా మనసుకు హాయినిస్తోంది. చిన్ననాటి ఉగాది ఊసుల వాసన ఇంకా పచ్చిగా మనసుకు హాయినిస్తోంది. తెల్లారకనే మామిడి మండలు, వేప పూతలకై పరుగులు, ఊరంతా ఒక్కటే అన్నట్టు వండే ఓలిగలు, కుడాలు, ఉగాది పచ్చడితో అమ్మ చేతి వంటకై ఎదురుచూపులు, అయిన వాళ్ల మధ్య ఆప్యాయతలతో పలకరింపులు, చింతతోపుల్లో చెడుగుడులు, మామిడి కొమ్మలకై ఆడిన కోతి కొమ్మచ్చులు, మామిడి కొమ్మలపై ఆడిన కోతి కొమ్మచ్చులు, కలిసి ఊగిన తక్కిడుయాళ్ళు, వరసైన వాళ్ల మధ్య వేలాకోలాలు, సంధ్య వేల గుళ్ళో గుమికూడిన జనాలు, పొద్దు పోయేదాకా సాగే పంచాంగ శ్రవణాలు, పండగ మరునాడు వేటరాయుళ్ల ఊరేగింపులు, పొలిమేరల్లో రైతుల పొలికేకలు. ఉగాది ఏ తారతమ్యం లేకుండా మా ఊరందరికీ పండగే. కాలం పగబట్టినట్టు కరువు మా ఊరిని కాటేసింది. ఉగాది లేక ఊరంతా ఒట్టిపోయిన గొడ్డులా ఖాళీ అయ్యింది. కూటికి ఘాటికి గతిలేని ఊళ్ళో ఉండబుద్ధి కాకనేమో ఉగాది కూడా ఊరి నుండి మొహం చాటేసింది. కరువు కాటుకు గురి అయిన ఊరు కోలుకోనేలేదు. మళ్ళీ పూర్వవైభవం రానేలేదు. దశాబ్దాలు గడిచిపోయినా తప్పిపోయినా బిడ్డ కోసం తల్లి ఎదురుచూసినట్టు పల్లె ఉగాది కోసం ఎదురుచూస్తూనే ఉంది. జనంతో పాటే ఉగాది కూడా పట్నం చేరింది. ఓనాడు పెద్ద గడియారం చుట్టూ చేరిన జనాల బేరాల్లో కనపడింది. నేనడగకుండానే నా ప్రశ్నలన్నీ అర్థమైనట్టు జాలిగా తన గొంతు విప్పింది. నన్ను చూడగానే ఊరు గుర్తొచ్చింది కాబోలు. పల్లెలో ఉగాది అందరికీ పండగే, పట్నంలో ఉన్నోడికేమో ప్రతిరోజూ పండగ. లేనోని పాలిట ఉగాది పండగైనా దండగ. ఎందుకంటే మన ఊర్లో అన్నీ తిరిపానికి దొరికేవి. ఈ ఊర్లో ఏది ముట్టినా మహాపిరిమి. అదేమో గాని పండగ నాడు కూడా నలుగురికి దూరంగా 4 గోడల మధ్య టీవీలకు అతుక్కుపోయే జనాలు, ఎక్కడో జరుపుకునే పండగలో ఆనందాన్ని వెతుక్కునే దినాలు, సాయంత్రమైతే ఏడిపించడానికే ఉన్న సీరియళ్ళు, ఇవే ఈ పట్నాల్లో పండగ

సంబరాలు. ఏం చేయను, మళ్ళీ నా పల్లెకు రావాలని ఉంది. పల్లెలు పచ్చదనం పులుముకున్నప్పుడు, రైతే రాజుగా దేశానికి వెన్నెముక అయినప్పుడు, పల్లెలు పచ్చదనం పులుముకున్నప్పుడు, రైతే రాజుగా దేశానికి వెన్నెముకైనప్పుడు, పండక్కు పుట్టింటికి వచ్చిన ఆడపడుచులా సంతోషంగా తిరిగి నా పల్లెకు చేరాలనుకుంటాను. కంటి నిండా నీళ్లు నింపుకొని నా కన్ను గప్పి చెటుక్కున మళ్ళీ జనంలో తప్పించుకుంది. శీర్షిక: శివుని పోలిన శివుడు నా కృషివల్లుడు. శివుని పోలిన శివుడు నా కృషివల్లుడు. మట్టిని ప్రేమిస్తాడు, మట్టితోనే జీవిస్తాడు. మనువాడిన మగనిలా కలకాలం కలిసుంటాడు. కష్టాలెన్నెదురైనా పండించే తీరుతానంటాడు. తను పండించకుంటే పరమశివునికైనా నైవేద్యం కరువు అంటాడు. పంటపైనే ప్రాణం పెట్టి పలానికై ఎదురు చూస్తాడు. పంట పరులపాలు కాకుండా కాచుకుంటాడు. దేశ రక్షణకై దీక్షబూనిన సైనికుడిలా కంటి మీద కునుకుమరిచి కాపాడుకుంటాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఎదురైనా, ప్రకృతి ఏటేటా వంచినా, తరతరాలుగా నష్టపోతున్నా, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా పండించే తీరతానంటాడు. పండించడం తప్ప మరేమీ తెలియదంటాడు. విపత్తులు ఎన్నైనా, వైరస్లు చుట్టుముట్టినా, సమస్తం స్తంభించినా ప్రాణాలకెదురెడ్డి నిలుస్తాడు. పండించే తీరతానంటాడు. ప్రపంచాన్ని పస్తు పెట్టలేనంటాడు. పండించడం తప్ప మరేమీ తెలియదంటాడు. సుఖాలను త్యజించిన శివునిలా కంటకాలన్నీ కంఠంలోనే దాచుకుంటాడు. విషాన్ని మింగి అమృతాన్ని అందించే గరల కంటునిలా పండించే తీరతానంటాడు. శివుని పోలిన శివుడు నా కృషివలుడు. తప్పెవరిదో తేలుద్దాం. ఓ 14 ఏళ్ళ పసిడి వెన్నెల పాపాయి గర్భం దాల్చి ధర్మాసుపత్రిలో లేబర్ వార్డులో ఓ మూలన జీవం లేని ఖాయంలా పడి ఉంది. ఎవరైనా పలకరిస్తే ఆ చిట్టి తల్లి గర్భము హృదయము ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోతాయేమో అన్న భయం. పాపం ఆ తల్లి లేని పిల్లకేం తెలుసు ఇప్పుడు తానే తల్లినయ్యానని. లోకం పోకడ తెలియని ఆ చిట్టి తల్లికేం తెలుసు తన ఇంట్లోని మృగమే తనను వెంటాడుతుందని. అమ్మ తరువాత అమ్మలా నిష్కల్మషంగా ఆలోచించే ఆ పిచ్చి తల్లికేం తెలుసు తోడబుట్టిన అన్నే తన లేత దేహంపై కన్నేసి మరీ కాటేశాడని. రేపో మాపో తనకు జన్మించబోయే బిడ్డ ఓ కీచక జాతికి చెందిన పాషాణ హృదయమా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. పాపం పాపం అన్న ఈ నోళ్ళే రేపు ఆ బంగారు తల్లిని పాపి అని ఆడిపోసుకుంటాయి కదా. సానుభూతి చూపినోళ్ళే కొన్నాళ్లకు చీదరించుకుంటారు కదా. బలవంతమో బలహీనమో బలైపోయింది మాత్రం బాలిక జీవితమే కదా. నిజమే మరి, శిక్షిస్తేనో ఓదారిస్తేనో బంగారు బాల్యం తిరిగొస్తుందా? వేరుకు పట్టిన పురుగును వదిలేసి చిగురుకు పట్టిన చీడకు మందేసినట్లు ఈ తీర్పు ఎవరిస్తారో ఎవరికిస్తారో మీరే చెప్పండి. ఇప్పుడు ముళ్ళ పొదల్లో పెరిగిన ఆ లేలేత మల్లె మొక్కకు ఏ ముళ్ళు గుచ్చుకుందో, ముళ్ళ పొదల్లో పెరిగిన ఆ లేలేత మల్లె మొక్కకు ఏ ముళ్ళు గుచ్చుకుందో తెలిసేలోపే మొగ్గలోనే వాడిపోయింది. తండ్రిని దండించిందా లోకం, కొడుకును శిక్షించిందా చట్టం. ప్రతీక్షణం నా కళ్ళ ముందే ప్రత్యక్షం ఆ అమ్మ కాని అమ్మ రూపం. పురమాయిస్తోంది సమాజాన్ని సంఘటితం కావాలని, మది మదిని గాయపరుస్తోంది ఆ చిన్నారి గర్భశోకం. ఈ పాపం ఎవరిదని? తల్లి లేని పిల్లలకు తానే తల్లై పెంచిన తండ్రిదా? తండ్రి నీడనే పెరిగిన విషవాయువులు పీల్చిన ఆ కొడుకుదా? ఆదాయ వనరులే తప్ప ఆదర్శాలకు విలువ ఇవ్వని ఈ కార్పొరేట్ చదువులదా? వ్యాపారాలే తప్ప విలువలకు విలువివ్వని ఈ విధానాలదా? తప్పెవరిదో తేల్చాల్సిన సమయం. ఇదే అసలైన సమయం. ఆసన్నమైనది ఇప్పుడు తేల్చాల్సింది మనమే. శీర్షిక కుట్ర. ఓ భారతనారి, ఏనాడో జరిగింది నీ వెనక కుట్ర. ఘనానికి నాయకత్వం వహిస్తున్న నిన్ను ప్రసవ వేళ విశ్రాంతి ఇస్తూనే నిన్నధిగమించే కుట్ర నీ వెనక జరిగింది. కట్టు బొట్టు పేరుతో చీర చుట్టి నీ నడకను నిదానించే కుట్ర నీ వెనక జరిగింది. సంప్రదాయాలంటూ నీ కాలికి చేతికి కాలివేలికి సైతం సంకెళ్ళు వేస్తూ నిన్ను నిరోధించే కుట్ర నీ వెనక జరిగింది. సంస్కృతిలో భాగం అంటూనే వేదశాస్త్రాల విజ్ఞానానికి నిన్ను దూరం చేసే కుట్ర నీ వెనక జరిగింది. ఆడపిల్లలకు అనుకువే ఆభరణమని చెబుతూ

0: నీలోని భావాలు ఉప్పొంగకుండా చేసే కుట్రని వెనక జరిగింది. ఉద్యోగం, సంపాదనలు, పురుష లక్షణాలనే పాత సామెతలు చెబుతూ నేను ఆర్థికంగా కృంగదీసే కుట్రని వెనక జరిగింది. ఆధునిక ఆలోచనలతో అలు పెరగక నీవు పరిశ్రమిస్తుంటే అన్ని అనర్థాలకు ఆడవాళ్లే కారణమని, నీ అభివృద్ధిని నిరోధించే కుట్రని వెనక జరిగింది. అవరోధాలు అధిగమించి ముందంజన నిలిచిన నిన్ను నారీ శక్తివని కీర్తిస్తూనే నీకు శాసనాధికారాన్ని దూరం చేసే కుట్రని వెనక జరిగింది. ఈ కుట్రలన్నీ జాగ్రత్తగా ఆలోచించు. జరుగుతున్న కుట్రలపై ప్రతిఘటించు. హక్కుల సాధనకై ఐక్యతతో ఉద్యమించు. కుట్ర రాజకీయాలను జాతిని జాగృతం కావించు. పక్షి నాకు ఆదర్శం. పక్షి నాకు ఆదర్శం. తన అవసరాలను తానే తీర్చుకుంటుంది. తన గూటిని తానే నిర్మించుకుంటుంది. తన గింజలు తానే సేకరించుకుంటుంది. పక్షి నాకు ఆదర్శం. పక్షి నాకు గురువు. తాను కూర్చున్న కొమ్మనుగాక తన రెక్కలనే నమ్ముకోమ్మని, రెక్కలు వచ్చే వరకు పిల్లను రక్షించాలని, ఎగిరిపోయే బిడ్డలను ఆపకూడదని తల్లిదండ్రులకు, పిల్లలకు సైతం బాధ్యత నేర్పించే గురువు ఆ పక్షి నాకు ఆదర్శం. శీర్షిక కవిత. కవిత ఓ జీవన నాదం. చిన్నారుల నవ్వులా, పాల మీద నురగలా, పారేసెర ఏరులా, నింగిని ముసిరిన మబ్బులా, స్వచ్ఛంగా తేలియాడాలి. కవిత ప్రకృతికి ప్రతిరూపం. కురిసే చినుకులా, మొలకెత్తే విత్తులా, లేలేత చిగురులా, వికసించే పూరేకులా, పరిమళించే మల్లెలా, మనసు ప్రకృతిలో లీనమైపోవాలి. కవిత ఓ దృశ్యకర చాలనం. పడుచు పిల్ల కొంటె చూపులా, మంచు ముసగేసిన తొలి పొద్దులా, తొలి చినుకు తాకిన మట్టిలా, వరి నాట్లు వేసే కాపు కన్యలా, విరపూసిన పున్నమి నాటి వెన్నెలలా, మనసంతా పరవశించాలి.
1: సృజన సాహితీ కార్యక్రమంలో డాక్టర్ జి యమునారాణి వినిపించిన స్వీయ కవితలు విన్నారు.
2: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భక్తిమాల, సినీ భక్తి గీతాల కార్యక్రమం. ముందుగా సీతారామ కళ్యాణం చిత్రం కోసం పిబి శ్రీనివాస్ పాడిన సముద్రాల సీనియర్ గీతం. సంగీతం గాలిపెంచిర నరసింహారావు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: భక్తిమాల కార్యక్రమంలో తర్వాత శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం కోసం కె రఘురామయ్య పాడిన గబ్బిట వెంకట్రావు సాహిత్యం, సంగీతం కెవి మహాదేవన్.

0: హనుమాన్
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: కార్యక్రమంలో చివరిగా లవకుశ చిత్రం కోసం ఘంటసాల స్వీయ స్వరకల్పనలో జేవి రాఘవులు, వైదేహి కోమల, సౌమిత్రితో కలిసి పాడిన పాట, సదాశివ బ్రహ్మం సాహిత్యం, సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు.
3: ఆశ్రమంబు ఇతట నీవు వసింపుము లోక పావని సదమల వృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ తపస్వినుల్ ముదముగ రామనామము ముదముగ రామనా

0: స్వామి స్వామి, ఇద్దరు మగపిల్లలు.
1: అనగా?
0: లోకపావనీదేవి ప్రసవించింది, కవల పిల్లలు పుట్టారు స్వామి.
1: కవల పిల్లలా? ఎంతటి శుభవార్త! రండి వెళ్దాం.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Further, we have more details in this report.
1: Delegations from the US and Iran began closed-door talks at the Bergenstock Resort overlooking the Lake Lucerne. Speaking to the reporters before the meeting, J.D. Vance said, negotiations have already yielded encouraging results. The talks are focused primarily on Iran's nuclear program through regional security issues, including the efforts to maintain ceasefire between Israel and Lebanon are also expected to feature prominently.
2: The opening of the Strait of Hormuz, the ending of the Iranian nuclear program, all of these things have already been accomplished. The question before us now is how much more can we accomplish together? Can we turn over a new leaf? Can we change relations in the Middle East permanently? Or do we go back to doing things the old way, which is not our preference, but is certainly very much something that can't happen?
1: When asked about the situation in Lebanon and Israel's military operations there, J.D. Vance said recent diplomatic efforts had produced positive results while acknowledging that differences remained over how best to achieve long-term stability. He further defended Washington's role in seeking to end the conflict, saying the United States had played a leading role in efforts to reduce tensions and support peace initiatives in recent months. Meanwhile, the outcome of the talks is being closely watched by regional and international stakeholders amid efforts to revive diplomacy with Tehran and prevent a wider conflict in West Asia. With Mayur's report, Jigyasa Pandey, Akashwani News, Delhi.
0: On to sports now. In men's hockey, India defeated Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg yesterday. Jugraj Singh, Abhishek and Rajinder Singh scored the goals, helping India register their second win of the leg against the Dutch side. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
3: Thank you, Saira. Papers have widely noticed the observance of the International Day of Yoga, along with fresh developments in the US-Iran talks. The statesman writes, PM leads International Yoga Day celebrations, says yoga has unique power to unite nations. The Hindu carries a beautiful picture of army personnel taking part in a yoga session in Ladakh with the picturesque Himalayas in the background. NEET re-exam, government passes litmus test, writes the Pioneer. India-US to hold trade talks this week to finalize interim pact, reports the statesman. The Hindu in its editorial Just Shoots writes, DNA tests for paternity allowed as a last resort must not violate other rights. And finally, the Indian Express writes, IIT Bombay finds a new way to lower LDL cholesterol, adding researchers stop bad fat from reaching liver cells that release it into the blood. And with that, it's back to you, Saira.
0: Thanks, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Modi says strong maritime capability is deciding factor for a country's economic and strategic influence, and India is preparing for it. President Draupadi Murmu visits Kuno National Park in Madhya Pradesh, reviews progress of Project Cheetah. India to host two-day meeting of BRICS National Security Advisors in New Delhi today. National Testing Agency to commence UGC NET June 2026 examination from today. U.S. Vice President J.D. Vance says Iran talks making progress as delegations meet in Switzerland. And in men's hockey, India beat Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg. And with that, we end the morning news. Have a great day.
4: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన ఎన్ సుదర్శన్ రెడ్డి.
5: మంత్రి కొల్లు రవీంద్ర అన్నమయ్య జిల్లా పర్యటన, వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్, జలధార పథకం ద్వారా జిల్లాలో నీటి యాజమాన్యంలో వచ్చిన పురోగతి మొదలైన విషయాలతో జూన్ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ నాయనవారిపల్లె గ్రామంలో గ్రానైట్ క్వారీని ఆయన పరిశీలించారు. ఐరన్ ఓర్, మాంగనీస్, లైవ్ స్టోన్ తదితర విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జిల్లాలో గుర్తించామన్నారు. ప్రకృతి సంపదను కాపాడుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని 40% పెంచామన్నారు. బలహీన వర్గాలు కూడా గనుల విభాగంలో పనులు చేసేందుకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. గ్రామాల్లో రెవెన్యూ, ఇతర సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. భూ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాన్ని ఈ కార్యక్రమంలో ప్రతి రైతుకు చూపిస్తున్నామని ఆయన అన్నారు. కోర్టులో ఉన్న సమస్యలకు కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని, అందుకు రెవెన్యూ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బాలికలు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారిపై జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ దండాయన కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఎస్పీ ధీరస్

0: పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. మహిళలపై జరిగే అత్యాచారాలు, గృహ హింస చట్టం కింద నమోదైన కేసుల్లోని నేరస్తులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. మహిళల భద్రత కోసం నిర్వహించే ఆపరేషన్ దండాయన కార్యక్రమానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఎస్పీ కోరారు. భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించినా ఎక్కువ రెవెన్యూ సమస్యలతోనే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని తెలిపారు. ఒక భూమి వివాదంలో చిక్కుకోవడానికి అనేక కారణాలు ఉంటాయని, వాటిని చట్టపరిధిలో అన్ని రకాలుగా పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం రెవెన్యూ అధికారులపైన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సేతు పథకంలో తమ్మళ్లపల్లె టీఎన్ వెంకటసుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్పోక్స్ కింద ఎంపికైనట్లు డీవో నాగరాజు తెలిపారు. ఈ పథకంలో వచ్చే 5 ఏళ్లలో ఐటీఐని పరిశ్రమలతో కలిసి సుమారు 40 కోట్లతో ఆధునీకరణ చేయనున్నట్లు వివరించారు. అలాగే ఇప్పటికే ఉన్న 2 ఏళ్ల కోర్సులైన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్మెన్, సివిల్ కోర్సులతో పాటు నూతనంగా 7 ఏళ్ల వ్యవధి గల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు, 2 ఏళ్ల వ్యవధి గల సీఎంసీ మెషినింగ్ టెక్నీషియన్ కోర్సు, డ్రోన్ టెక్నీషియన్ కోర్సులను ప్రవేశపెట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది బడి పిలుస్తుంది కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో వచ్చిన మంచి ఫలితాలను చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఆసక్తి కనబర్చారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యున్నతమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్డుతో పాటు పరిసర ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. హార్స్లీ హిల్స్కు వచ్చే పర్యాటకులలో కొందరు యువకులు ప్రమాదకర రీతిలో వాహనాలు నడుపుతూ పర్యాటకులను ఇబ్బంది పెడుతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తించడం కోసం ప్రత్యేక చెక్పోస్టును ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం కూలీలకు పీఎం సురక్ష బీమా పథకం వర్తింపజేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. 18 నుంచి 70 ఏళ్ల వయసున్నవారు ఈ భీమా సౌకర్యానికి అర్హులని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు అన్నారు. ఉపాధి కూలీలు ఏడాదికి 20 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 2 లక్షల దాకా ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. వీటితో పాటు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, బాలికలకు సుకన్య సమృద్ది పథకం ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. పొంగనూరు పురపాలక సంఘం నుంచి అందుతున్న సేవలపై ప్రజలు ఇచ్చిన సంతృప్తికర అభిప్రాయాలకు సంబంధించి సిటిజన్ చాట్ ఫీడ్బ్యాక్లో పొంగనూరు మున్సిపాలిటీ 89% పురోగతి సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలోనే అధికారుల పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు. అత్యుత్తమమైన సేవలను అందిస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని, తద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసిన వారం అవుతామని సబ్ కలెక్టర్ కళ్యాణి అధికారులకు సూచించారు. ఇది ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, వ్యాఖ్యానం కల్పనా మధిర, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా బుర్రెపాలెం బుల్లోడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వచ్చిన

0: మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇది కథ కాదు, చిత్రం కోసం ఎస్ జానకి బృందం పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ரங்கதல்லுவா.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
3: ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: విన్న పాట వారసత్వం చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన పాట.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు వింటున్నారు. తర్వాత పాట మంచి రోజు చిత్రం కోసం మిన్మిని పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం నరేంద్రనాథ్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంటి గౌరవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం ఎస్పి కోదండపాణి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 9 గంటలు. ఇప్పుడు విందాం మానవతయే మంచిపడిరా. రూపకం, వ్యాఖ్యాతలు శ్రీ ఏ హేమంతరాజు, శ్రీమతి ఎం అనూష, రచన నిర్వహణ శ్రీ ముళ్ళగిరి హరి. కార్యక్రమం వినబోయే ముందు
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మానవతయే మంచిబడిరా. రూపకం, రచన, నిర్వహణ శ్రీ మూళ్ళగిరి హరి. వ్యాఖ్యాతలు శ్రీ ఏ హేమంతరాజు, శ్రీమతి ఎం అనూష. వినండి మానవతయే మంచిబడిరా రూపకం.

0: మేధోజీవి అయిన మానవుడు నమ్మిక అనే బునాది ఆధారంగా తన చింతనాశక్తితో నిర్మించుకున్న ఆధ్యాత్మిక సౌధమే మతం. ప్రపంచంలో అనేక మతాలున్నాయి. మౌలికంగా అన్ని మతాల లక్ష్యం పరమసత్యమైన ఆ పరమాత్మ ఆవిష్కరణే.
1: వేరువేరు మతాల వారు తమ ఆత్మోద్ధారణకై తమ యోగ్యతానుసారం తమదే అయిన మత మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఇలా పరమ సత్యాన్వేషణకు ఎంచుకున్నటువంటి మత మార్గాలు వేరైనా వాటి దిశ లక్ష్యం ఒకటే అని వేరే చెప్పవలసిన అవసరం లేదు. మరోలా చెప్పాలంటే అన్ని మతాల మనుగడ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నాయి. ఎలాగంటే లక్ష్య సాధన ఒకటే అయినందున సంకుచిత ధోరణి విడనాడి విశాల దృక్పథంతో విశ్వ మానవునిగా ఆలోచిస్తే అన్ని మతాలలోని సారం అవగతమవుతుంది.
0: అలా కాక తాను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్న చందంగా ఆలోచిస్తూ తన మతం తమ పంతానే సరైనదని పిడివాదం చేసేవారు విశ్వశ్రేయస్సును కోరలేరు, ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోలేరు. అన్ని మతాల ఆవిర్భావానికి ఓ చరిత్ర ఉంది, ఓ నేపథ్యం ఉంది. ఆ సమాజాల్లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల నుండి మానవుని ఆత్మ సాక్షాత్కార దిశ నిర్దేశనానికై ఎందరో మహనీయులు, మహాత్ములు, యోగులు, ఋషులు, ప్రవక్తలు అన్ని సమాజాల్లో అవతరించారు. వారందరూ వారి అనుభవైక సత్యాన్వేషణ మార్గాన్నే వారి సమాజానికి అందజేశారు. ఒక్కొక్కరి సత్యాన్వేషణ ఆత్మ సాక్షాత్కారం వారిదే అయి ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
1: ఈ అనిర్వచనీయమైన సత్యాన్వేషణ మార్గాన్ని పామరులకు సులభతరం చేయాలనే వారి తపనే పలు మార్గాలను సూచించాయి. ఇలా వేరువేరు మార్గాలు అనుసరిస్తున్న వారంతా వేరువేరు పంతాలను లేదా మతానికి సంబంధించిన వారిగా వ్యవహారంలోనికి వచ్చారు. ఇలా మహాత్ముల సత్యాన్వేషణ మార్గాలు పెక్కులైన మౌలికంగా వాటి లక్ష్యం ఒకటిగానే ఉండటం ఆశ్చర్యమైతే ఇలా ఆవిష్కరించిన ఏ మార్గం ఏ మతం సమగ్రం సంపూర్ణమని చెప్పటానికి వీలు లేదు.
0: ఎందువలనంటే వ్యక్తిగతమైన పరమసత్య ఆత్మానుభావాన్ని అనిర్వచనీయమైన కారణంగా దాని వ్యక్తీకరణ సమగ్రతకు నోచుకోలేకపోవటం. అందువల్లే ప్రపంచంలో నేడు ఇన్ని మతాలు ఇన్ని మార్గాలు ఆవిష్కరణకు దారితీసింది. అన్ని మతాలు మౌలికంగా ఉదాత్త భావాలు కలిగి ఉన్న ప్రపంచంలోని మతాల మధ్య సమన్వయ లోపానికి కారణమేది అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఛాందసం, మూర్ఖత్వం, బావిలోని కప్ప దృక్పథమే కారణం అని చెప్పవచ్చు.
1: ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక మార్గమే గొప్పది అన్న అహంభావపూరిత ఆలోచనలను వదిలి ఇతర మతాల ఉదార భావాలు ఔన్నత్యాన్ని గుర్తించి యావత్ మానవాళి ఒకటే అని అవగతం చేసుకున్నప్పుడు వేరువేరు పంతాల మధ్య గీచుకున్న గీతలు మటుమాయమవుతాయి.
0: అలా వేరువేరు మతానుయాయాల మధ్య సఖ్యతను, సమానతను, మానవత్వాన్ని, మమతను ప్రపంచానికి చాటి చెబుతున్న అపురూప వేడుకి అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడులో జరిగే కుళ్ళాయస్వామి బ్రహ్మోత్సవాలు.
1: స్వామివారి బ్రహ్మోత్సవాలకు వెళ్లే ముందు మొహరం లేదా పీర్ల పండుగ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పీర్ల పండుగ చారిత్రక నేపథ్యం ఇలా ఉంది.
0: దాదాపు ఇస్లాం మత ఆవిర్భావ ప్రారంభ సమయాన డెమస్కస్లో ఉన్న ఇస్లాంకు ఉన్నత పీఠమైన ఖలీఫత్ స్థానాన్ని దురాక్రమించి

0: తన్ను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నాడు యాజిద్ రాజు. అయితే చక్రవర్తి యాజిద్ ఖలీఫా స్థానాన్ని ఇస్లాం మతస్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ గౌరవించక తిరుగుబాటు చేశాడు.
1: హుస్సేన్ తిరుగుబాటుని సహించని యాజిద్ చక్రవర్తి తన బలయుతమైన 30,000 మంది సేనతో కేవలం 71 సంఖ్య బలం కలిగిన హుస్సేన్ కుటుంబ సభ్యులను, బంధువర్గాన్ని, సహచరులను ఇరాక్ దేశంలో ఉన్న కర్బలా అనే ఎడారి ప్రాంతంలో ముట్టడించి వారినందరినీ నిర్దాక్షిణ్యంగా అంతం చేశాడు.
0: సైనిక బలరీత్యా చక్రవర్తి యాజిద్ను ఎదుర్కొనలేనని తెలిసి కూడా హుస్సేన్ చక్రవర్తిని ఎందుకు ఎదిరించాడు అన్న ప్రశ్న ఎవరికైనా ఉదయిస్తుంది. నిజానికి యాజిద్ చక్రవర్తిని ఇస్లాం పీఠం ఖలీఫాగా హుస్సేన్ అంగీకరించి గౌరవించి ఉంటే ఆయన, ఆయన బృందం బ్రతికి బట్టకట్టేదే. అయితే పరమ సత్యమార్గం నుండి పలాయనాన్ని ఇష్టపడని హుస్సేన్ ఇస్లాం ఆధ్యాత్మిక ప్రజాస్వామిక ఔన్నత్య విలువల సంరక్షణకు గాను ఆత్మత్యాగం చేశాడు.
1: అంతకన్నా ముందు ఇస్లాం మత ఆవిష్కర్త అయిన మహమ్మద్ ప్రవక్త అరబ్ దేశాల ప్రజల జీవితాలను, నమ్మకాలను తన మత ప్రబోధంతో విశేషంగా ప్రభావితం చేశారు. అయితే అప్పటి మక్కారాజు అబూ సోఫియాన్ మహమ్మద్ ప్రవక్త బద్ద వ్యతిరేకి. ప్రజలపై ప్రవక్త ప్రబోధాల ప్రభావాన్ని అతడు సహించలేకపోయాడు. అయినా ప్రవక్త కారణంగా సంఘటితమై విస్తరిస్తున్న ఇస్లాం దేశాల కూటమికి చక్రవర్తిని కాగలననే ఆశ కారణంగా మహమ్మద్ ప్రవక్త గొప్పతనాన్ని గుర్తించినట్టుగా నాటకమాడేవాడు.
0: ఈ సంఘటితమైన దేశాల రారాజుగా తాను తన భవిష్యత్ తరాల వారు రాజచక్రాన్ని తిరిపవచ్చునని భావించాడు. అబూ సోఫియాన్ ఆశించినట్టుగానే తగిన యంత్రాంగం పన్ని అతని కొడుకు యుయారియాకి సిరియా దేశ గవర్నర్ పదవి దక్కేలా చేసుకున్నాడు. ఇలా గవర్నర్ అయిన యుయారియా కుట్ర పన్ని అప్పటి ఖలీఫా అయిన అలీకి విరుద్ధంగా తిరుగుబాటు తీసుకొచ్చి తన్ను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నాడు.
1: ఇప్పుడు ఖలీఫత్కు గతంలో ఎంపిక ద్వారా ఖలీఫా ఎన్నిక కావటం ఆగిపోయి బొమ్మయాట్ సంతతి వారే ఖలీఫత్ పీఠాన్ని వంశపారంపర్యంగా అనుభవిస్తూ తమ వ్యక్తిగత సంపదను, శక్తిని ఖలీఫత్ పీఠం ద్వారా సంపాదించుకోసాగారు. ఈ విధంగా ఖలీఫత్కు యుయారియా అనంతరం అతని కొడుకు యాజిద్ పీఠానికి వచ్చాడు. ఇలా బొమ్మయాట్ రాజులు ఇస్లాం పట్ల ప్రజలలో ఉన్న భక్తిభావాన్ని, మత సంస్థలను తమ రాజకీయ పలుకుబడి కుటుంబ సంపదను పెంచుకునేందుకు ఉపయోగించుకున్నారు.
0: ఇలా ఇస్లాం బోధన లక్ష్యం పెడదారి పట్టడం చూసి ప్రవక్త అల్లుడు హుస్సేని ఇస్లాం బోధల నిజలక్ష్య సాధనకై యాజిద్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆత్మత్యాగం చేసుకున్నాడు. అలీ ఆత్మత్యాగం ఇస్లాం అనుయాయిలో జాగరణకు, చైతన్యానికి దారితీసింది. అలీ ఇస్లాం పాదుకొలిపిన నిజ ఆధ్యాత్మిక విలువలకై ఆత్మత్యాగం చేసుకుని ఇస్లాంను పునర్జీవింపచేశాడు.
1: ఈ విధంగా ప్రజలను ఏలే చక్రవర్తి మతం పట్ల విశ్వాసం కలిగి విద్యుత్ ధర్మాన్ని అనుసరిస్తూ గురువులు పరమాత్ముని సేవకులై మెలగాలని తెలియజేశాడు అలీ. అలీ ఆత్మత్యాగ ఘటన యాజిద్ రాజులో విశేషమైన మార్పును తీసుకొచ్చి నిజమైన ఇస్లాం అనునాయి అయ్యేలా చేసింది. అలీ ఆత్మత్యాగ సంస్మరణ ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు మొహరం పాటిస్తారు. ఇక గూగుడులో మొహరం ఆచరణ ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం.
0: దాదాపుగా 200 సంవత్సరాల క్రితం గూగుడు గ్రామానికి సమీపాన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉండేది. ఈ ఆలయం దగ్గరగానున్న చండ్రాయిపేటలో శిల్పకళా నిష్ణాతులైన రామాచారి, లక్ష్మణాచారి అనే సోదరులు ఉండేవారు. వీరు నిష్ఠగరిష్ఠులై అచంచల భక్తిభావంతో పంచలోహ పేరును రూపొందించి దానిమీద

0: బీజాక్షరాలను చెక్కారు. పేరు రూపకల్పన అనంతరం వారికి అనుకోని విధంగా కష్టనష్టాలు ఎదురయ్యాయి. చివరకు వారుంటున్న గ్రామమే ఓరోజు అగ్నికి ఆహుతి అయింది. అన్నదమ్ములిద్దరూ తమ కష్టాల గురించి ఆలోచించి తమకు తమ గ్రామానికి తాము రూపొందించిన పీరు కారణంగా అరిష్టాలు సంభవిస్తున్నాయి అని తలచి వారు రూపొందించిన పీరును వారి గ్రామానికి దక్షిణ దిశగా కొద్ది దూరంలో గల గంగనపల్లి గ్రామ సమీపంలో బావిలో పీరును వదిలివేశారు.
1: గూగూడు గ్రామానికి చెందిన తిరుమల కొండన్న అనే గొర్రెల కాపరికి మధ్యాహ్న వేళ దప్పిక కాగా నీరు తాగేందుకని సమీప బావిలో తొంగిచూశాడు. కొండన్నకు బావిలో నీరంతా మొత్తం బంగారంలా మెరుస్తూ కనిపించింది. తన దాహం తీరటానికి నీరు కావాలి, కానీ బంగారం తానేమి చేసుకుంటాను అని తలచి కొండన్న నిర్మల భక్తితో నీటి కోసం భగవంతుని ప్రార్థించాడు.
0: కొండన్న నిర్మల భక్తిని మెచ్చి భగవంతుడు ఆ బావిలో నీటిని యథాప్రకారం సృష్టించాడు. బావిలో జరిగిన మార్పును గమనించిన కొండన్న సంబరంలో బావి నీటిని తాగటానికి దోసిలో నీరు తీసుకోగా ఆయన చేతుల్లోకి ఆ బావిలో ఉన్న పీరు వచ్చింది. పీరును గమనించిన కొండన్న ఆనందంలో తనకు భగవంతుడు లభించాడని గూగూడు గ్రామ ప్రజలకు తెలియజేసి అలానే తనకు బావిలో పీరు లభించిన వైనాన్ని కూడా ప్రజలకు వివరించాడు.
1: ఆ సమయానికి గూగూడులో పీర్ల పండగ జరుపుకుంటున్నారు. వెంటనే గ్రామ ప్రజలంతా కొండన్నకు లభించిన పీరుకు శ్రీ కుళ్ళాయి స్వామి అని నామకరణం చేసి పూజలు ప్రారంభించారు. నేటికి కూడా కుళ్ళాయి స్వామి లభించిన కొండన్న వంశం వారే కుళ్ళాయి స్వామిని పీర్ల పండుగ సందర్భంగా ఊరేగిస్తారు. ఇక స్వామివారి పూజా కార్యక్రమాలను దూదేకుల కులస్థులు నిర్వహిస్తారు.
0: ఈ విధంగా ప్రజలు మతాలకు అతీతులై భక్తిభావంతో హిందువులు ముస్లింలు అన్యోన్యంగా కలిసిమెలిసి మొహరం పండుగను శ్రీ కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సవాలుగా 12 రోజుల పాటు నిర్వహిస్తారు.
1: గూగూడులో మత సామరస్యానికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మరియు శ్రీ కుళ్ళాయి స్వామి ఉన్న పీర్ల చావడి పక్క పక్కనే ఉండటమే. పీర్ల చావడి అంటే గూగూడు కుళ్ళాయి స్వామి దేవాలయం నిర్మాణానికి ముందే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. దైవ సందర్శనార్థం వచ్చిన భక్తాదులు అటు ఆంజనేయ స్వామిని ఇటు కుళ్ళాయి స్వామిని దర్శనం చేసుకుని ధన్యులవుతుంటారు.
0: ఇక కుళ్ళాయి స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాల వివరాలు. మొదటి రోజున ఆలయంలో భద్రపరిచిన కుళ్ళాయి స్వామి పేరును ప్రజలకు దర్శనం చేయించి ఆలయం ముంగిటనున్న గుండం నుండి కొద్దిగా మట్టిని తోస్తారు. రెండవ రోజు స్వామివారికి నిత్యపూజ నిర్వహిస్తారు. మూడవ రోజున అగ్నిగుండం ఏర్పాటు, 4వ రోజున పీర్లకు అలంకరణ చేసి చావడిలో నిలుపుతారు. 5వ రోజున నిత్య పూజ, 6వ రోజున 5వ సరిగెత్తు, 7వ రోజున నిత్య పూజ, 8వ రోజున చిన్న సరిగెత్తు, 9వ రోజున నిత్య పూజ, 10వ రోజున పెద్ద సరిగత్తు, గ్రామోత్సవం, అగ్నిగుండ ప్రవేశం.

0: పుల్లయ్య స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాల వివరాల గురించి ప్రధాన అర్చకులు ఈ విధంగా తెలియజేస్తున్నారు.
1: గూగుడులో కలిసినటువంటి శ్రీ కుళ్ళాయప్ప స్వామి బ్రహ్మోత్సవాల గురించి హుసేనప్ప గారు వివరాలు తెలియజేస్తారు.
2: చిన్న సరిగేత రోజు స్వామికి మాల ధరించుట మరియు వాళ్ళు ఏమైనా కోరికలు కోరినటువంటి కోరికలు నెరవేరితే స్వామివారికి ఉండీలో కానుకలు వేయుట మరియు స్వామివారి యొక్క అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేయుట, వారి యొక్క మనసులో ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు యొక్క మొక్కుబడులు చెల్లించుకుంటారు.
1: ఇక మెరవని రోజున చిన్నపిల్లలతో పాటు కలిసి వెళ్ళటం జరుగుతుందా, వారు వేరేగా వెళ్ళటం జరుగుతుంది?
2: ఏడవ సరిగెత్తు అంటే చిన్న సరిగెత్తు రోజు చిన్న స్వామిలు అంటే ఐదు పీర్లు మాత్రమే ఆ రోజు మెరవని జరిగిన, మరియు గ్రామోత్సవం పెద్ద సరిగెత్తు ఆ రోజు యొక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వారి యొక్క మొక్కుబడులు పానకాలు పొడిదండలు ఆ కార్యక్రమం అయిన తర్వాత రాత్రికి దేవుడిని మెరవణి చేస్తూ ఆ రోజు మొత్తం అన్ని పీర్లు అంటే పెద్ద కుళాయ స్వామితో పాటు అన్ని పీర్లు కూడా మెరవణి జరిగి గ్రామంలో మెరవణి అయిన తర్వాత తెల్లవారుజామున 6:30 ఆ మధ్యలో స్వామివారి అగ్నిగుండ ప్రవేశం జరుగును. పెద్ద సరిగత రోజున పిల్లల సంతానము అంటే సంతానం లేనటువంటి వాళ్ళు ముక్కుబడులు ఉన్నటువంటి వారు ఆ రోజు స్వామి మెరవణి అవుతున్నప్పుడు సాష్టాంగ దండ ప్రమాణ నమస్కారాలు చేస్తూ వారి యొక్క ముడుపులు అంటే కొబ్బెర బియ్యము వారి దగ్గర కానుకలు వేసి స్వామివారికి సమర్పిస్తున్నారు.
1: అలానే ఇక్కడ చావళ్ళలో ప్రత్యేకంగా వెండి కవచాలన్నీ కూడా ఉన్నాయి కదండి, స్తంభాలకన్నింటికి కూడా వెండి కవచాలు ఉన్నాయి కదండి, ఏ భక్తాదులు మరి వీటిని సమర్పించడం జరిగింది స్వామివారికి?
2: పూర్వం 1940 అంటే బ్రిటిష్ పరిపాలనకు ముందే స్వామివారి వెండి కానుకలు అప్పటికే సమర్పించినటువంటివన్నీ కరిగించి యొక్క పెద్దల కాలంలోనే స్తంభాలు స్థాపించబడినవి.
1: ఇక స్వామివారికి అలంకరణ రీత్యా భక్తాదులు ఏ ఆభరణాలు చేయించారో ఆ వివరాలు తెలియజేస్తారా?
2: స్వామివారికి బంగారు యొక్క మాల హారములు మరియు గొడుగులు, స్వామివారికి సమర్పించే గొడుగులు కాసుల దండలు వారి వారి యొక్క శక్తి అనుసారముగా ప్రసంగించినటువంటి బహుమతులు స్వామివారికి కానుకగా ధరించారు.
3: గూగూడులో వెలసిన ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక కూడా ఓ ఐహిత్యం ఉంది. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళుతూ ఈ ప్రాంతంలో గుహుడి ఆతిథ్యం స్వీకరించి ముందుకు సాగాడు. శ్రీరామచంద్రుడు వనవాస కాలం పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యకు వెళ్ళేటప్పుడు గుహుడికి పునర్దర్శనమిస్తానని మాట ఇచ్చాడు. శ్రీరాముని మాట ప్రకారం గుహుడు రామచంద్రుని పునర్దర్శనానికి వేచి చూడసాగాడు. ఇలా శ్రీరామచంద్రుల ఆగమనానికి వేచి చూస్తున్న గుహునికి ఎంతకాలానికి శ్రీరామచంద్రుడు రాకపోవటం మనస్తాపం చెంది ఆత్మాహుతి చేసుకోవాలని అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
0: శ్రీరామచంద్రుడు తన భక్తుడైన గుహుని ఆంతర్యాన్ని గ్రహించి వెంటనే హనుమంతుని గుహుని వద్దకు పంపి సాంత్వన పరిచాడు. అప్పుడు అలా విచ్చేసిన హనుమంతుడు గూగుడులోనే విడుదల చేసినట్టుగా ఐహిత్యం. గుహుడు వాసం చేసిన ప్రాంతం కనుక ఈ గ్రామానికి గూగుడు అన్న పేరు వచ్చిందట. ఈ విధంగా గూగుడులో వెలిసిన ఆంజనేయ స్వామి శ్రీ కుళ్ళాయ స్వామి ఆస్తిక జనుల ఆర్తి తీరుస్తూ కొలిచేవారి కొంగు బంగారమై విలసిల్లుతున్నారు. ఆంజనేయ స్వామివారి విశిష్టతను గురించి అర్చకులు వెంకట చలపతి రాయలు ఈ విధంగా తెలియజేస్తున్నారు.
1: నమస్కారం అండి, వెంకట చలపతి రాయలు గారు, మీరు గూగుడులో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులుగా ఉంటున్నారు కదండి. ఈ గూగుడులో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం విశేషాల గురించి మా ఆకాశవాణి శ్రోతలకు వివరిస్తారా?
4: నమస్కారం, నేను గూగుడు ఆంజనేయ స్వామి అర్చకులము. ఇక్కడ మేము 5 తరం నుంచి ఇక్కడ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఆంజనేయ స్వామి గుడి త్రేతాయుగంలోని రాముడు దండకారణ్యం వచ్చినప్పుడు వెలసినది అనేది ఒక ప్రతీతి. ఇది గూగుడు అనే పేరు ఎలా వచ్చిందంటే గుర్హుడు అనే ముని తపస్ చేయడం వల్ల కాలక్రమేణా గూగుడుగా మారింది. ఈ ఆంజనేయ స్వామి ఎందుకు ఇలా వచ్చాడు అంటే గుర్హుడు అనే ముని తపస్ చేయడం వల్ల రాముల గురించి, ఆ సీతారాములు ఎన్ని రోజులకు ప్రత్యక్షం కాకపోతే అగ్నికి ఆహుతి కావాలనే ఉద్దేశంతో అక్కడ ఈయన ఈ గుండం దగ్గర చితి పేర్చుకున్నాడు. తర్వాత శ్రీరామచంద్రుడు ముందుగా ఆంజనేయ స్వామిని ఇక్కడ పంపించినాడు అని

ఆడ తర్వాత స్వామిని చావడిలో 2 రోజుల పాటు దర్శనానికి ఉంచుతారు. ఇక

0: స్థల పురాణం చెబుతుంది.
1: సరేండి, మరి ఇక్కడ స్వామికి ఏ ఏ సేవలు జరుగుతుంటాయి ఆ వివరాలు కాస్త తెలియజేస్తారా?
0: అంటే స్వామికి ప్రతిరోజు ఉత్సవం మాదిరే జరుగుతూ ఉంటుంది. ఒక శనివారం రోజు కానీ చాలా బాగా జరుగుతుంటుంది, మంగళవారం శనివారం.
1: ఇక్కడ గూగుడు కుల్లాయ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదండి, ఆ సందర్భంగా ఇక్కడ స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు ఏమైనా జరుగుతాయి?
0: ఈ కుల్లాయ స్వామి ఉత్సవాల సందర్భంగా ఇది ఇక్కడ ఒక పేరు ఉంది, ఈ గూగుడులో జంట దేవాలయాలు అనే ఒక పేరు ఉంది. ఇక్కడ హిందూ ముస్లింలు భాయి భాయిగా ఉంటారు. హిందూ ముస్లింలు ప్రతి ఒక్కరూ టెంకాయ కొట్టుకుంటారు, అర్చన చేయించుకుంటారు, అభిషేకాలు చేయించుకుంటారు.
1: ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు భక్తులకు చేయడం జరుగుతుంది?
0: ప్రత్యేకంగా ఏర్పాటు తీర్థ ప్రసాదాలు ఉంటాయి, అన్నదాన కార్యక్రమాలుగా ఉంటాయి.
1: అలానే హనుమత్ జయంతి ఈ సందర్భంలో కూడా మరి ఈ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయా?
0: హనుమత్ జయంతి, శ్రీరామనవమి, దసరా, ఉగాది పండుగ ప్రత్యేకంగా ఉంటుంది. శ్రీరామనవమికి ఊర్లో గ్రామోత్సవం జరుగుతుంది.
1: ఇక్కడ వెలసినటువంటి హనుమంతుడు అంటే ఏ ముఖంగా ఉన్నారు ఆ వివరాలు కాస్త తెలియజేస్తారా?
0: ముఖద్వారం వచ్చేసి దక్షిణ ముఖం ఉంటుంది, ఆయన ముఖం వచ్చేసి తూర్పు భాగముకు ఉంటుంది. స్వామి అలంకరణ గురించి అంటే శంఖ చక్ర నామాలు, గద, తోక, అభయహస్తము, నడుము పైన చేయి పెట్టుకుని ఉంటాడు. శంఖుచక్ర నామాలు ప్రత్యేకత ఈ ఆంజనేయ స్వామికి. అప్పుడు చేసినటువంటి శిల్పి శంఖుచక్ర నామాలతో సహా చేసినారు స్వామివారికి. ఇంతకు మునుపు గూగూడు అనే ఊరు ఉండక మునుపు ఇక్కడ చంద్రాయనపేట అనే గ్రామం ఉన్నది, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఇగ్రహుడు అనే ముని తపస్సు చేసినాడు. కాలక్రమేణా ఆ చంద్రాయనపేట అనే గ్రామం అంతరించిపోయిన తరువాత ఈ గూగూడు గ్రామం అనేది వెలిసినది. ఓం గణానాం త్వాం గణపతి కుంభవామహే కవిం కవీనాముపవస్త్ర వస్త్రవం జైష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పదం బాణస్తృందన్నోదభిస్వేద సాదనం శ్రీ మహాగణపతి తన్నోమాజ. ఓం దైవీ గాయత్రి చంద్రం గోహం శుభహం జనహం తపహం తత్పురవరేణ్యం భర్గో దీవస్త దీమిహీం ధియో యో న ప్రచోదయాత్. అశజమానస్య గోత్రోద్భవస్యః హరితస గోత్రోద్భవస్యః నామదేవస్య మహారాజరాజశ్రీ హరినామ్యః తస్యా ధన్మపత్ని హరితా సౌభాగ్యవతి సహ కుటుంబానాం స్థేమ స్థైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ధన కనక వస్తు వాహన సమృద్ధిరస్తుం మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు శ్రీ ఆంజనేయ స్వామి కృపా కటాక్ష ఫలసిద్ధిరస్తు.
2: ఇలా భక్తులు కులమత ప్రసక్తి లేకుండా నిర్మల భక్తితో అపార విశ్వాసంతో గూగూడికి వచ్చి స్వామివారలను దర్శనం చేసుకొని తమ ముడుపులను చెల్లించుకొని తమ భవసాగరాన్ని దాటి పావనులు అవుతారు.

మానవతయే మంచి బడిరా రూపకం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ ఏ హేమంతరాజు, శ్రీమతి ఎం అనూష. రచన నిర్వహణ శ్రీ మూళ్ళగిరి హరి.

మీరింతవరకు మానవతయే మంచిబడిరా రూపకం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ ఏ హేమంతరాజు, శ్రీమతి ఎం మనుష, రచన నిర్వహణ శ్రీ ముళ్ళగిరి హరి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక చలనచిత్ర గీతం విందాం.

పాట విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం 101.7 మెగాహెర్ట్స్ పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం సరిగ్గా 9:30. అభిలాష ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం భువనగిరి విద్యానగర్ నుండి కోరుతున్న శ్రోతలు మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి, సురేష్, ముత్యాల బాబు, సదానంద్ గౌడ్, కె మరుసూదన్ రెడ్డి, అబ్దుల్ బాబా అంజానా వీరంతా కోరుతున్న పాట ధర్మక్షేత్రం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసిసిల పాడిన వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా. వీరికోసం ఈ పాట

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200

0: రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: అభిలాష కార్యక్రమం తరువాత ఈ పాట కోరుతున్న శ్రోతలు, అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నిల్మారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. వీరంతా కోరుతున్న పాట జానకిరాముడు. చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం కేవీ మహాదేవన్. వీరికోసం ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం అనంతపురం జిల్లా సింగనవల్ల నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, ఎం నాగమనెమ్మ, ఎం రవికుమార్, ఎం భారతి. వీరంతా కోరుతున్న పాట పిన్ని చిత్రం కోసం పి సుశీల పాడిన దశరథ గీతం, సంగీతం టివి రాజు. వీరికోసం ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వీరంతా కోరుతున్న పాట ప్రేమాభిషేకం చిత్రం కోసం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసిసిలో పాడిన దాసరి నారాయణరావు గీతానికి సంగీతం చక్రవర్తి. వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమళ నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరంతా కోరుతున్న పాట పాపం పసివాడు చిత్రం కోసం. పి సుశీల పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం సత్యం. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతాని. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ హెల్ప్ లైన్ 1972 ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను అభివృద్ది చేస్తున్నట్లు విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గరుడ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. రాష్ట వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఇప్పటి వరకు 58.12% మంది ఓటర్లకు గన్నా పత్రాల పంపిణీ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే నేతన్నకు భరోసా పథకాన్ని త్వరలో అమలు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి 25,000 రూపాయల చొప్పున అందిస్తామని అన్నారు. విజయనగరం నియోజకవర్గంలో వీఎంఆర్డీఏ నిధులతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని శాసనసభ్యులు అదితి గజపతిరాజు చెప్పారు. డివిజన్లో పలు అభివృద్ది పనులను ఆమె పరిశీలించారు. రాయలసీమ దాని పరిసర

ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఉన్నారు కదా నేను లోకల్ నుంచి, మరి ఇది ఎవరు పాడారంట కనుక నరేష్ అయ్యర్ అండ్ మనీష్ పాడగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణ్ గారు లిరిక్స్ అందించారు అనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:08 దాటి 36 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం హార్విల్లోకి. మరి ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే, ఒక కోతి 1 నిమిషంలో 2 అరటిపళ్ళు తినగలదు, మరి 100 అరటిపళ్ళు తినడానికి దానికి 8 నిమిషాలు పడుతుంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. మన నెంబర్ 0866-2488-14 అయితే మెసేజ్ చేసేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని ఇచ్చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10:30.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికాసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:32 దాటి 17 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హరివిల్లో. మరి హరివిల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక కోతి 1 నిమిషంలో 2 అరటిపళ్ళు తినగలదు, మరి 100 అరటిపళ్ళు తినడానికి దానికి 8 నిమిషాలు పడుతుంది అని అడిగాను. చాలామంది అయితే ఆన్సర్స్ పంపించారు.

గుడ్ మార్నింగ్ సౌజ్ఞ అంటూ పంపించారు నరసింహారెడ్డి మాధవరం నుంచి. వెరీ గుడ్ మార్నింగ్ అండి, హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ లేమన్లపాడు నుంచి భానుగారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ ఆర్జే సౌజ్ఞ గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. అలాగే స్టోరీ బాగుందని చెప్పారు, థ్యాంక్ యూ అండి. ఇంకా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం నుంచి దోగుపర్తి శివప్రసాద్ శ్రీను అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అంటూ. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి గుడ్ మార్నింగ్, శుభోదయం, నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే కిషోర్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ చేశారు. ఆన్సర్ ఈజ్ అంటూ సత్యనారాయణ దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు, గుడ్ మార్నింగ్. రాజేష్ హిందూపురం నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ మామ్. పద్మ శేఖర్ చంద్ర నవ్య కాకా నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఒక అరటిపండు తినడానికి ఒక నిమిషం పడుతుంది, కాబట్టి 100 అరటిపళ్ళు తినడానికి 100 నిమిషాలు అంటూ పంపించారు. పిఎస్ రాఘరావు గారు హజితాంబరం చెన్నై నుంచి, ఎగ్జాక్ట్లీ నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశానండి. ఇంకా మల్లికార్జున అభిరామ్, అది రాంగ్ ఆన్సర్ అనమాట, కేశవనగర్ నుంచి ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సెకండ్స్ కాదు మినిట్స్ అనమాట. రేడియో మిత్రులకు శుభదినం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోట శ్రీమన్నారాయణ మూర్తి. సుజాత సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ. పోరంగ్ నుంచి వీరరాఘవమ్మ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. అక్కరబాగ్ నుండి రమ రాంగ్ ఆన్సర్ అండి, 100 అని పంపించారు. హాయ్ సౌజ్ఞ మేడం, నమస్తే, బాగున్నారా, హర్విలికి స్వాగతం అంటూ రఘువీర్ సింగ్ జుగ్నాబాయి ఏలూరు నుంచి అయితే మెసేజ్ చేశారు. విస్తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను, ఎన్ని మినిట్స్ అంటే 50 మినిట్స్ అనమాట. టైం పెరిగినంత మాత్రాన కోతి తినే స్పీడ్ అయితే మారదు కదా, సో అందుకని 100 / 2 చేస్తే 50 మినిట్స్ అనమాట. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ టెర్రస్ మీద ఆరే 6 బట్టలు ఆరేశారు అనుకోండి, అవి పూర్తిగా ఆరడానికి సరిగ్గా 6 గంటల సమయం పట్టింది, మరి అదే టెర్రస్ మీద 12 బట్టలు ఆరడానికి అవి ఎన్ని గంటలు పడుతుంది? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, టెర్రస్ మీద 6 బట్టలు ఆరేశారు, అవి పూర్తిగా ఆరడానికి సరిగ్గా 6 గంటల సమయం పట్టింది, మరి అదే టెర్రస్ మీద ఒకేసారి 12 బట్టలు ఆరడానికి అవి ఎన్ని గంటలు పడుతుంది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0866-2488-14 అయితే మెసేజ్ చేసేయండి. స్టిట్ యూ టూ ఇది భారతీ FM 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

BFM 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. సంతోషం మోయ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ అండ్ ఉష పాడగా సిరిబెన్నెల సీతారాం సజ్జ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 7 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, టెర్రస్ మీద 6 బట్టలు ఆరేశారు, అవి పూర్తిగా ఆరడానికి సరిగ్గా 6 గంటల సమయం పట్టింది. మరి అదే టెర్రస్ మీద ఒకేసారి 12 బట్టలు ఆరడానికి అవి ఎన్ని గంటలు పడుతుంది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. పిఎస్ రంగారావు గారు వేస్తామరం నుంచి, చెన్నై నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ పెడ నుంచి ఇందా క్వశ్చన్కి ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సెకండ్ క్వశ్చన్కి కూడా. సత్యనారాయణ దేవినగర్ నుంచి కాదండి, రాంగ్ ఆన్సర్ పంపించారు. తిరువేదిల్లా వెంకట సుబ్బారావు శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా నుంచి కాజా నుండి పంపించారు, ఆన్సర్ 30 మినిట్స్ అని. కాదండి, ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకు శుభదినం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోటా శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి. అక్కరపాకి నుండి రమగారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనాథ కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం దగ్గర రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జండ్రపేట నుండి సజ్జా లీలారాణి ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యదేవ్ నేతాజీ నవీన్ కుమార్ ఆన్సర్ అయితే పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. నరేంద్రప్ప గారు కర్ణాటక నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆర్జే సౌజ్ని గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుజాత అండ్ శ్రీనివాసరావు గారు దొడదేవరపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి గణేష్ కుండల్ మార్కెట్ నుండి జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చెలపండి నుండి మోనిషా అండ్ మాధురి తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రఘువీర్ సింగ్ సుగ్నాబాయ్ హెలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభోదయం అంటూ పంపించారు కానీ పేరు ఎక్కడో పంపించినట్టున్నారు, పేరైతే లేదు, ఆన్సర్ అయితే కరెక్టే. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి ధర్మవరం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అబ్దుల్ కలాం గారు పెద్దపరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి అనమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి మోనికా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే 6 గంటలే పడుతుంది, అన్నీ ఒకేసారి ఒకే ఎండలో ఆరుతాయి కదండి. బట్టల సంఖ్య పెరిగితే సూర్యుడు వేడేమి పెరగదు, తగ్గదు కదా. సో అదే కరెక్ట్ ఆన్సర్, 6 గంటలే. చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, 6 అవర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 20 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హరివిల్కి బాబే చెప్పేసే టైం వచ్చేసింది, అలాగే ఈనాటి నా షో కూడా బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

లేబర్ వెల్ఫేర్ కమిషన్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గన్లు, క్రోమ్, మైకమైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరంగాను ఆన్లైన్లో స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుండి 10వ తరగతి చదివేవారు

0: ఆరు, 31/8/2026లోపు గాను 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026లోపుగా దరఖాస్తులు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాల ఆరు కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ లాగిన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సాధన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.
1: భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగల్ టీం ఐజీ రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన నషా ముక్త భారత్ సప్తాహ్ వాగ్దాన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల నిమిత్తం 76 మంది లబ్దిదారులకు 68,42,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పాస్పోర్టు దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు రాష్ట పోలీస్ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. 2025 సంవత్సరంలో అందించిన సేవలకు ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఫర్ స్టేట్ పోలీస్ పురస్కారం లభించింది. 12వ తరగతి సమాధానాల పత్రాల వెరిఫికేషన్ పునర్మూల్యాంకన ఫలితాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ప్రకటించింది. ఫలితాలను దశల వారీగా విడుదల చేస్తున్నామని పేర్కొంది. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు కృషి చేయాలని హైకోర్టు ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ అన్నారు. నిడదవోలులో నూతనంగా ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆదివారం ఆయన ప్రారంభించారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సీపెట్లో 3 ఏళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు సీపెట్ డైరెక్టర్ శేఖర్ తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో నిర్మించనున్న పల్నాడు శ్రీ మహాశైవక్షేత్రం ప్రాజెక్టుకు 4 జూలైన శంకుస్థాపన చేయనున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు, క్షేత్రం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమూర్తి తెలిపారు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 19 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా విడుదలైన 13,77,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జో అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఉన్నాం. భారతీయ కళలు, వాటి ఇంపార్టెన్స్, నేటి యువత వాటిని నెగ్లెక్ట్ చేసే తీరు, దానికి సొల్యూషన్తో సహా నిగూఢ సత్యాన్ని నృత్య సంగీత వినోదాలతో కళా తపస్వి విశ్వనాథుడు సందేశాత్మకంగా మనకు అందించిన సువర్ణ కమల చిత్రం ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తుండిపోతుంది. ఈ జనరేషన్ ఆ జనరేషన్ అని లేదు, ఎప్పటికీ కూడా ఈ సినిమా సువర్ణ కమలమే. సో స్వర్ణ కమలం సినిమా కబుర్లు ఒకసారి మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ ఇప్పుడు మీకోసం స్టేట్ రౌడీ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సీ నారాయణ రెడ్డి గీతం వస్తుంది. వింటూ స్టేట్యూన్.

Hi, hello, good morning, Mintun Arvi with Bharti FM 101.3 with me, Jyoti, 11 hours, 8 minutes, 2 seconds slow on the VB clock. అన్నమయ్య చిత్రం నుంచి కూల్గా ఒక అద్భుతమైన పాటను విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి అన్నమాచార్య కీర్తన ఇది.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

లెబనాస్ 14:37 ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మన దగ్గరే, మన చుట్టూ మనం రోజు చూసే విషయాలు, ప్రతి క్యారెక్టర్ కూడా అతి సహజంగా పోర్ట్రే చేసిన విధానం ఈ సినిమాను తారాస్థాయిలో నిలబెట్టింది. కళని కాసులతో తూకం వేసి కాదనుకుంటే నష్టపోయేదెవరు? ప్రకృతి ప్రసాదించిన ప్రతిభను సాధనతో వికసింపజేస్తే అది స్వర్ణ కమలం. ఈ సత్యాన్ని ఆపాత మధురంగా అందమైన కథతో, కథనంతో కళా తపస్వి తీర్చిదిద్ది మనకు అందించారు. ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్లకు చూపించి చెవులకు వినిపించడం మాత్రమే కాదు, మనసుని కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళ అవుతుంది, కళాకారుడు చరితార్థుడవుతాడు. ఇలాంటి అమృతతుల్యమైన సంభాషణలు ఎంత చక్కగా రాశారో ఈ సినిమాలో. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను స్వర్ణకమలం మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు కలిసి అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

అద్భుతమైన పాట విన్నారు కదా, డిబేట్ బిట్వీన్ టూ పర్సన్స్. పాట సంగీత పరంగా సాహిత్య పరంగా ఉంటూనే వాళ్ళిద్దరి మనసులోని మాటలు పూర్తి అర్థం వచ్చేలాగా ఎంత అద్భుతంగా రాశారో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. డాన్స్లో వేరియేషన్ కానీ, హీరోయిన్ కాస్ట్యూమ్స్లో చేంజ్ కానీ అద్భుతంగా ఉంటుంది. శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ అని హీరో అంటే, పరుగాపక పయనించవే తలపుల నావా అని హీరోయిన్. హీరో చేతిని వదిలి తన దారికి వెళ్ళిపోతుంది. పాటలోనే ఎంత చక్కగా వివరించారో. ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ స్వర్ణకమలం. చిత్ర విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం. హీరోయిన్ భానుప్రియ గారి యాక్టింగ్ విషయానికి వస్తే, గజ్జలు బావిలో పడిపోయే నూకాలు అనడం, పని మనిషి నూకాలు సహా ఆ ఇంట్లో ప్రతి క్యారెక్టర్ ఎంతో సహజంగా నటించి మెప్పించారు. కొలువై ఉన్నాడే పాటలో భానుప్రియ ఎక్స్ప్రెషన్స్ మాటల్లో చెప్పలేం, ఓ రేంజ్లో ఉంటాయి. అందమైన కళ్ళల్లో అభినయం, ఆ బాడీ లాంగ్వేజ్. ఆకాశంలో పాటలో అయితే ఇంటి నుంచి బయటకు వచ్చి హీరోయిన్ బ్యానర్ చూసి ఆమెలాగా పోజ్ పెట్టడం, అండ్ ఆ పాటలు

లిరిక్స్, డైలాగ్ డెలివరీ. ఇప్పటికీ అలాంటి కథానాయిక కోసం వెతికిన నో వే. పాట విందాం, పాట విన్న తర్వాత మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకోసం స్వర్ణకమలం చిత్రం నుంచి అందమైన పాటను ప్లే చేస్తున్నాను. ఎస్ జానకి గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూండ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:30.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

0: ఎస్ఎఫ్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికాసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
2: మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ స్వయం కృషి చిత్రానికి జానకి గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ഇതാരോ വിവിധ ഭാരതി FM 101.3. బ్యూటిఫుల్ మూవీ గురించి మనం ఆ సినిమా కబుర్లు మాట్లాడుకుంటున్నాం. చదువు నేర్పనందుకు బాధపడుతూ విలాసవంతమైన అధునాతన జీవనశైలి కోరుకుంటూ ఆకాశంలో ఎగిరిపోవాలనుకుంటుంది. పక్కింటిలో దిగిన పబ్లిసిటీ ఆర్టిస్ట్ చంద్రశేఖర్ కి శర్మగారి ఫ్యామిలీ నచ్చుతుంది. అతని మంచి మనసుకి కళా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మీనాక్షి మరీ మరీ నచ్చుతుంది. తన ఇష్టాన్ని నేరుగా చూపించకుండా మీనాని అద్భుతమైన కళాకారిణిగా ప్రపంచానికి చూపించాలని ఆరాటపడతాడు. అవకాశం వచ్చినప్పుడల్లా చేయందిస్తాడు. మీనాలో మొండితనం వాళ్ళిద్దరి మధ్య అగాధాన్ని సృష్టించింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం.

బిఫోర్ దట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం మనం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ ఆపద్ బాంధవుడు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती FM 101.3। కళాతపస్వి విశ్వనాథుని స్వర్ణ కమలం సినిమా విశేషాలు. సో 1988 విడుదలైన స్వర్ణ కమలంపై అవార్డుల వర్షం కురిసింది. ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకున్నారు, ఉత్తమ దక్షిణ భారత చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు, ఉత్తమ నటిగా భానుప్రియ కూడా నంది అవార్డు, అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డు ఉత్తమ నటుడిగా వెంకటేష్, ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల గారు నంది పురస్కారాలు అందుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, శుభ సంకల్పం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుత్రరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

11:51:33 ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ 40 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సువర్ణ కమల చిత్ర విశేషాలు. మనం స్వర్ణ కమలం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. అండ్ ప్రతి డైలాగ్ కూడా ఎంత మనసుకి దగ్గరగా అనిపిస్తుంది అంటే అన్ని సూపర్బ్గా ఉంటాయని చెప్పాను కదా. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే భానుప్రియ గారు అంటారు అనమాట ఫ్రెండ్ తోటి, అంటే ఈ జన్మంతా ఇలాగే దద్దోజనంగా బ్రతకాలా, ఆ వచ్చే అదృష్టం ఏదో ఇప్పుడే వచ్చేయాలని కోరుకోకూడదు, అర్థం చేసుకోవు అంటుంది. సో అండ్ అలాగే వాళ్ళ అక్కతోటి అన్ని షేర్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఈ సిస్టర్స్ ఇద్దరు కూడా ఎంత బాగుంటుందంటే వాళ్ళిద్దరి మాట్లాడుకుని, అంటే అక్కేమో ఎంత చాలా చక్కగా చెల్లిని చూసుకునే పద్ధతి కానీ, ఆ కేరింగ్ కానీ, అండ్ తిన అక్కతో ఆ ఫ్రీనెస్ మాట్లాడడం కానీ, మరి నీకు కూడా గొప్పింటి కోడలు అయిపోవాలని, మంచి మంచి చీరలు కట్టుకోవాలని, ఎంచక్క నగలు పెట్టుకోవాలని, దర్జాగా బతకాలని లేదా అంటుంది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఇలాంటి సినిమాలు వస్తే ఎంత బాగుంటుందో కదా. అండ్ ఫైనల్లీ ఒక గురు పూర్ణిమ నాడు ఆమెకు జ్ఞానోదయం అవుతుంది. ఒకప్పుడు విదేశాలు విమానాలు అని ఆశపడిన మీనాక్షి ఆకాశంలో విహరించే అవకాశం వచ్చినా కూడా ఎప్పుడు తనకి చేయందించినటువంటి చందు చేతుల్లో సువర్ణ కమలంగా ఒదిగిపోతుంది. సో విశ్వనాథ్ గారు ఎంత బ్యూటిఫుల్గా తెరకెక్కించారంటే ఈ మూవీని, చెప్తున్నాం కదా ఇన్ని వసంతాలైనా కూడా ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూస్తున్నా కూడా ఈ సినిమా ఎంత బాగుంటుంది అంటే ట్రై చేయండి, ఇంకొకసారి ట్రై చేయండి చూడడానికి. సో ఫైనల్గా ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను స్వర్ణ కమలం చిత్రం నుంచి. అండ్ ఈనాటి

ఈ సినిమా కబుర్లు అయితే బాగున్నాయి కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జానకి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం ఫ్రమ్ ద మూవీ స్వర్ణ కమలం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: యాక్షన్ క్లాసిక్ కల్ క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవి
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: Karnataka, Kerala, Mahe, Konkan, Goa and Lakshadweep until tomorrow. In men's hockey, India defeated the Netherlands 3-2 in their last match of FIH Pro League Rotterdam leg yesterday. Jugraj Singh, Abhishek and Rajinder Singh scored the goals, helping India register their second win of the leg against the Dutch side. Stand-in captain Hardik Singh was named player of the match for his leadership and strong midfield performance. In the FIFA World Cup 2026, Egypt registered their first ever World Cup victory 3-1 over New Zealand in Vancouver this morning. Liverpool star Mohamed Salah scored his first goal of the tournament. With this win, Egypt took over the first place in Group G. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వింటారు. ఈరోజు మహర్షి చిత్ర నుంచి పాటలు వినండి.
2: మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
3: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

12 hours 10 minutes 25 seconds లో ఉంది విబి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్న ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తా అన్నాను కదా, అదేంటంటే ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం మనం కోపంగా ఉంటే 5 గంటలకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందట. అదే ఒక్క నిమిషం హ్యాపీగా ఉంటే 5 గంటలకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. అందుకే అన్నారేమో సంతోషం సగం బలం అని. ఆనందం అంటే మనకి ప్రతి నెల వచ్చే శాలరీ కాదు కదా, ఫ్యామిలీతో హాయిగా గడపటం, నచ్చిన పని చేయటం, నచ్చినట్టుగా ఉండటం. ఏమంటారు, హ్యాపీనెస్ ఎక్కడో ఉందని అక్కడికి ఇక్కడికి పరుగులు పెట్టేస్తూ ఉంటారు చాలామంది. అంటే ఇక్కడ మనశ్శాంతిగా లేదు, అక్కడ వెళ్దాము ఇక్కడికి వెళ్దాం అనుకుంటారు. బట్ ఒక విషయంగా చెప్పాలి అంటే కొంతవరకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళడం ఓకే, కానీ హ్యాపీనెస్ కోసం మాత్రం ఎప్పుడు మనం పరిగెట్టకూడదు. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది ఒక బటర్ఫ్లై లాంటిది అనమాట, లైక్ ఎలా చెప్పాలి అంటే సీతాకోక చిలుక లాంటిది అనమాట. దానికోసం మనం పరిగెడుతూ ఉన్నాం అనుకోండి, అది అస్సలు మనకు దొరకదు. అదే ఒకచోట ప్రశాంతంగా కూర్చుంటే అదే వచ్చి మన మీద వాలుతుంది, అవునా కదా? ట్రై చేసి చూడండి. సో మరి ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, హ్యాపీనెస్ కోసం మీరు కంగారు పడిపోయి ఏదో చేసేసి ఏదో అవ్వకండి. సో హ్యాపీనెస్ అనేది ఎప్పుడు కూడా మనలో మనం చేసే పనులను బట్టి ఉంటుందన్నమాట. సో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి, మీకు ఏం చేస్తే హ్యాపీగా ఉంటుంది, ఎలా ఉంటే హ్యాపీగా ఉంటుంది, ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటుంది. సో ఫ్యామిలీతోనా, ఫ్రెండ్స్తోనా, ఇంకెవరితో ఉంటే హ్యాపీగా ఉంటుంది. లైఫ్ చాలా చిన్నది కదా, సో ఉన్న దానిలోనే మనం హ్యాపీగా బ్రతకాలి అండ్ ఉన్న ఆ లైఫ్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం, ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, చెప్తూ ఉంటాం అందరికీ, కానీ బట్ పాటించే విషయానికి వస్తే మాత్రం కుదరదు అనమాట. బిజీ షెడ్యూల్ కదా, బిజీ లైఫ్ అయిపోతూ ఉంటుంది. బట్ కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం హ్యాపీగా ఉంటే మనకి హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి, చక్కగా మనం హ్యాపీగా ఉంటాం, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు, ఇంకొంచెం ఎక్కువ కాలం బ్రతకచ్చు. టెన్షన్గా పరుగులు తీస్తూ, సంపాదన కోసం పరుగులు తీస్తూ చాలా కంగారు పడిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఇంకా మాట్లాడుకుందాం, మీకు తెలుసు ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. బిఫోర్ దట్ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ధమ్కీ, దాస్కా ధమ్కీ చిత్రం నుంచి ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల. వింటూ స్టే ట్యూన్.

0: పై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: Last 22 minutes 43 seconds on the VB clock. Vintunaru Vivid Bharati FM 101.3 with me Jyoti and meeku telusa program lo unnam. So mari oka important vishayam manam telusukuntunnam kada. హెల్దీగా ఉండాలంటే కోపం అనేది అస్సలు మన దగ్గరికి రానియకుండా సంతోషంగా ఉండడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట. హ్యాపీగా ఉంటూనే ఉండాలి. సో మరి హ్యాపీగా ఉండాలి అంటే వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే ఉండాలి కదా. మరి ఇంకొక విషయం ఏంటంటే మన కళ్ళు ఇక్కడ మనకి చాలా ముఖ్యమైనది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. చూపులో గనక ఏమాత్రం మార్పు వచ్చినట్లు అనిపించినా కూడా అది మీకు ఒక హెచ్చరిక లాంటిదన్నమాట. హఠాత్తుగా రెండుగా కనిపించడం కానీ సరిగా కనిపించకపోవడం ఇలాంటి సమస్యలు ఏమైనా నోటీస్ చేస్తే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అనేది బెటర్. మరి విషయం ఏంటంటే మన ఆరోగ్యం గురించి మన కళ్ళు

బోలెడన్ని విషయాలు చెప్తాయన్న విషయం మీకు తెలుసా? తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఇప్పుడైతే మీకోసం సంక్రాంతికి వస్తున్నాం. చిత్రానికి భీమ్స్ పాడినటువంటి పాట, ప్రణవి అండ్ భీమ్స్ కలిసి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవే. ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు జల్లు.

0: ఇంటినారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనోన్ నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనోన్ నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీత పురోగతిని రాష్టపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్ట్రపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్దరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీత కింద అభివృద్ది చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెగ్తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24-25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్ ఈ చర్చలు ఇప్పటికే ప్రోత్సాహకరమైన ఫలితాలిచ్చాయన్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైనప్పటికీ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను కొనసాగించే ప్రయత్నాలతో సహా ప్రాంతీయ భద్రతా సమస్యలు కూడా ఇందులో ప్రముఖంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి దీనిని జరుపుకుంటారు. భూమిపై ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని సమతూకంలో ఉంచడంలో వర్షారణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు, జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో కేప్ వెర్డే, ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2 డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్, బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జీ మ్యాచ్ గోల్స్ ఏమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0 ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 మ్యాచ్ల నుండి 4 పాయింట్లతో ఉండగా సౌదీ అరేబియా 1 పాయింట్తో కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర శ్రమ, అంకిత భావం, సమిష్టి కృషికి నిదర్శనమని ఉపరాష్టపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 ఎడ్జ్ బాస్టన్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16 కార్డిఫ్లో 2వ మ్యాచ్, జూలై 19 లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది. మరణించిన వారిలో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి

0: మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: FM 101.3.

యానిమల్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, అనంత శ్రీరామ్ గీతం ఇది, రాఘవ చైతన్య ప్రీతం పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 45 minutes 15 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి, అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మీలో ఉన్న ఆత్మకి మీ కళ్ళే అందమైన కిటికీలు అని చెప్పొచ్చు. ఎవరు ఎందుకు ఈ మాట చెప్పారో అని చాలా పరిశోధనలు కూడా జరిగాయి. అండ్ మన కళ్ళు మన గురించి, మన ప్రస్తుత హెల్త్ కండిషన్ గురించి నిజాలనే వెల్లడిస్తాయని కూడా నిరూపించబడింది. మరి ఆ కళ్ళు చెప్పే కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఎంజాయ్ ద సూపర్ హిట్ సాంగ్ కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ ప్రేమకు వేళాయిరా, సంగ్ బై ఉన్ని కృష్ణన్ అండ్ చిత్ర. అండ్ ఈ పాటకు సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి గారు,

12:51 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో మరి మన కళ్ళు బయట పెట్టే విషయాలు తెలుసుకోవడానికి ఎలాంటి డిగ్రీలు అవసరం లేదు. అందులో ముందుగా చూపు మాస్క్ బారటం. నవడేస్ చాలా జాబ్స్లో, అంటే చాలా ఉద్యోగాల్లో చాలా మంది కంప్యూటర్స్పై గంటలు గంటలు పనిచేయడం జరుగుతుంది. మరి దీనివల్ల ఏంటంటే కంప్యూటర్ స్క్రీన్ నుంచి వెలువడే కాంతి ప్రభావానికి కళ్ళు మండటం, చూపు మాస్క బారటం చూస్తూనే ఉన్నాం కదా. మరి ఈ డిజిటలైజేషన్ ముందుకు పోవడం వల్ల మంచి కంటే చెడు ప్రభావమే ఎక్కువగా ఉందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి, మంచిని మాత్రమే తీసుకోండి. అండ్ మీకు తెలుసా, ఒత్తిడి కానీ, వృద్ధాప్యం కానీ, పోషకాహార లోపం ఇలాంటి కారణాల వల్ల కనుబొమ్మల మీద ఉండేటువంటి వెంట్రుకలు రాలిపోవడం, దీని ఫలితంగా అలోపిషియా అరేటా స్పాట్ బాల్డ్నెస్ వచ్చే అవకాశం ఉందట. అండ్ థైరాయిడ్ సమస్య కూడా దీనికి కారణం కావచ్చు. ఇలాంటివి గనక మీరు గుర్తిస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అందమైన కళ్ళు అందమైన విషయాలనే మనకు చెప్పేలాగా మన కళ్ళను మనమే కాపాడుకుందాం. ఓకేనా, ఇది ఈనాటి మీకు తెలుసా. సో ఇప్పుడైతే మీకోసం ఆచార్య చిత్ర నుంచి అనురాగ్ కుల్కర్ని, రమ్య బెహ్రా పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది మణి శర్మ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాల అమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాల్లో నిర్మాణ అభివృద్ది పనులు చేపడుతున్నామని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షయ బాధితులకు పోషకాహార కిట్లను అందజేశారు. ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషా ముక్తు భారత్ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు విజయవాడలో నిర్వహించిన వాగ్దాన్ కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ రవికృష్ణ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సంస్థ పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రతిపాదిత డిస్కమ్ను వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రైవేటు డిస్కంల ప్రవేశానికి మార్గం సుగమం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ సంచాలకులు మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లాలోని పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కడప చెన్నై ప్రధాన రహదారిపై తిరుపతి నుంచి కడప వెళ్తున్న బస్సు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈగల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 1972 హెల్ప్లైన్ ప్రచార పత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు.

0: Jyoti FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే

0: మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి ఎఫ్ఎం 401.3.

సో మరి మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ధీరాలో. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట బయట పనులతో బిజీగా ఉంటారు మహిళలు. నిమిషం కూడా తీరిక లేకుండా పనుల్లో నిమగ్నం అయిపోతారు. ఇంటి బాధ్యతల కారణంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఏ వయసు వారైనా వారి లైఫ్ స్టైల్ని కొద్ది

సో మరి మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ధీరాలో. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట బయట పనులతో బిజీ బిజీగా ఉంటారు మహిళలు. నిమిషం కూడా తీరిక లేకుండా పనుల్లో నిమగ్నం అయిపోతారు. ఇంటి బాధ్యతల కారణంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఏ వయసు వారైనా వారి లైఫ్ స్టైల్ని కొద్దిగా మార్చడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏజింగ్ ప్రాసెస్ని కూడా తగ్గించుకోవచ్చు. అమ్మాయిలు ఏ విషయాన్నైనా నెగ్లెక్ట్ చేస్తారేమో కానీ ఏజింగ్ ప్రాసెస్ని తగ్గించుకోవచ్చు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెయిట్ చేయాలన్నమాట, తప్పకుండా పాటిస్తారు. సో హెల్త్ విషయంలో అంతా ఒకటే కావచ్చు, కానీ మహిళల విషయానికి వస్తే విమెన్ హెల్త్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్త వహిస్తే వీటిల్లో చాలా సమస్యల్ని మన దగ్గరకు రానియకుండా నివారించుకోవచ్చు. మరి ఆ విషయాలు, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మాట్లాడుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రానికి రేవంత్ లిప్సిగా పాడినటువంటి కాసర్ల శ్యామ్ గీతం. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

भारती FM 101.3। సో మరి నవడేస్ పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ అందరినీ కలవర పెడుతూ అంతటా వినిపిస్తోంది. ఒకప్పుడు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఎక్కువగా వినిపించేది, కానీ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ దీన్ని అధిగమించింది. సో చిన్న వయసులోనే చాలా మంది దీని బారిన పడుతుండటం నిజంగా బాధాకరం కదా. 40 ఇయర్స్ దాటిన మహిళలు క్రమం తప్పకుండా 2 ఏళ్లకు ఒక్కసారైనా సరే మామోగ్రామ్ పరీక్ష చేయించుకుంటే క్యాన్సర్ ఆన వాళ్ళు ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. మరి ఎలాంటి మార్పులు వచ్చినా కూడా ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారో అని ఆలోచించకండి. వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే క్యాన్సర్ను త్వరగా గుర్తించవచ్చు అండ్ ట్రీట్మెంట్ కూడా సులభం అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, దీన్ని 10 ఏళ్ల ముందే పట్టుకోవచ్చు. మరే క్యాన్సర్కు కూడా ఇలాంటి అవకాశం లేదు. సో అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ముదిరిన తర్వాతే తెలుసుకోగలుగుతున్నారు. మరి ముందే కొంచెం జాగ్రత్త పడితే పూర్తిగా ఆపేయచ్చు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారన్నమాట. అండ్ గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్కు మెయిన్ రీజన్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, HPV. ఈ HPV వైరస్ సోకిన అందరికీ క్యాన్సర్ రావాలని ఏం లేదు, దీర్ఘకాలికగా ఉండి ఇన్ఫెక్షన్గా మారితేనే క్యాన్సర్గా మారుతుందన్నమాట. సో క్రమం తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి వాళ్ళు కూడా 80 నుంచి 85% వరకు కూడా అది క్యాన్సర్గా మారకుండా చూసుకోవచ్చట. మరి దీన్ని గుర్తించడానికి తేలికైన ప్యాప్స్మియర్ పరీక్ష అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారైనా సరే ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ HPV ఇన్ఫెక్షన్ నివారించడానికి టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి 9 నుంచి 15 సంవత్సరాల మధ్యలో అమ్మాయిలకు ఇవి ఇప్పించడం మంచిదన్నమాట. సో హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే ఇది చెప్తున్నారు, డెఫినెట్గా ఇది ఫాలో అవ్వండి. సో మరి ధీరాలో ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ప్రేమ చిత్రం నుంచి ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రబడినటువంటి ఆత్రేయ గీతం ఇది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన ఈగల సంస్థ ఐజీ ఆకే రవికృష్ణ. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజాసేవల పర్యవేక్షణ, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాల అమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందం MOU కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ బసవతార్గం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. దేశం నుంచి 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షయ బాధితులకు పోషకాహార కిట్లను అందజేశారు. అనంతరం సత్యకుమార్ మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనలో సమాజ భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు తమ వంతు బాధ్యతగా నిక్షయమిత్ర కార్యక్రమంలో భాగస్వాములై క్షయవ్యాధి బాధితులను దత్తత తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్య రక్షణకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ద్వారా వైద్య ఖర్చుల కోసం 76 మంది లబ్ధిదారులకు 68,42,000 రూపాయల చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ గత 2 ఏళ్ల కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14,22,00,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొంటూ
1: మన పాలకొల్లు నియోజకవర్గంలో ఈ రోజు 76 మందికి 66,42,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. ప్రతి వారం వారం లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కులు ఇస్తున్నామని అంటే ఇది మానవత్వమైనటువంటి ప్రభుత్వం. మీరు ఆసుపత్రిలో బిల్లులు తెచ్చుకుని మా ఆఫీస్కి వచ్చిస్తే మీరు ఎక్కడికి తిరగన అవసరం లేకుండా మేమే చెక్కులు ఇస్తున్నామని అంటే ఎంత బాధ్యతాయుతంగా మేమందరం కూడా పనిచేస్తున్నామో తెలియని విషయాన్ని అందరూ కూడా గమనించమని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా.
0: రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ SIR విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా ఇప్పటివరకు 58.12% మంది ఓటర్లకు గణన పత్రాల పంపిణీ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 2,41,93,304 మందికి పత్రాలు అందజేసినట్టు పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన 8,45,108 పత్రాలను ఇప్పటికే డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు. ఓటర్ల వివరాలను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా నమోదు చేయడం కోసం SIR ప్రక్రియను ఎన్నికల యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తోందని వివేక్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు నుంచి 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ సంచాలకులు మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో వాతావరణ మార్పుల ప్రభావం, ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో ఏర్పడే సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నివారణ చర్యలపై నిపుణులు అవగాహన కల్పించారు.

0: చేస్తున్నారని చెప్పారు. అలాగే పప్పు ధాన్యాల పంటల సాగు విధానాలు, మెరుగైన దిగుబడుల సాధనకు అవసరమైన సాంకేతిక సూచనలు, పంటల నిర్వహణ పద్ధతులు, నీటి వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై రైతులకు వివరించనున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాలు నిర్మాణ అభివృద్ది పనులు చేపడుతున్నామని వెల్లడించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో భజన మందిరాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: 6,137 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్ లో 73 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఇవాళ పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేస్తూ వస్తుంది. ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారు, ఆ యొక్క ఆలయాలు నిర్మాణానికి మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ అమలు పరుస్తూ ఈ శ్రీవాణి భజన మందిరాల్ని 3 కేటగిరీల కింద చేయడం జరిగింది. ఈ యొక్క స్థలాల్ని చూపించగలిగితే అక్కడ ఆ ప్రాంతంలో ఈ భజన మందిరాల ఏర్పాటుకి నిధులు కేటాయిస్తున్నాం.
0: ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషా ముక్త భారత్ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నంబరుకి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. యువతను సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యంగా నషా విముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టామని, పొగాకు రహిత విద్యా సంస్థల కార్యక్రమం, డ్రగ్స్ వద్దు బ్రో వంటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పోలియో చుక్కలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో 2026పై నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,289, పట్టణ ప్రాంతాల్లో 334 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇందుకోసం 5,247 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. తిరుపతి జిల్లాలోని పుల్లంపేట మండలం ఉడుమవారిపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురి గాయాలయ్యాయి. కడప చెన్నై ప్రధాన రహదారిపై తిరుపతి నుంచి కడప వెళ్తున్న బస్సు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మన్నెపల్లి రామప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి పునీత్ సాయి విద్యార్థిని ఎస్విద కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచ వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, వాటి పరిరక్షణకు ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 22న జరుపుకుంటారు. తొలిసారిగా 2017 జూన్ 22వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ వాతావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు జీవ వైవిధ్యానికి వర్షారణ్యాలు కీలకంగా నిలుస్తున్నాయి. వర్షాలు ఉష్ణోగ్రతలను నియంత్రించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అటువంటి వర్షారణ్యాల పరిరక్షణ గురించి తెలియజేయడమే ఈ దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నంబర్కు, లేదా MyGOV.in వెబ్సైట్కు, లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈగల్ ఆధ్వర్యంలో రూపొందించిన 1972 హెల్ప్లైన్ ప్రచార పత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల

అభివృద్ధికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన ఈగల్ సంస్థ ఐజీ ఆకే రవికృష్ణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

అంత మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 1:37:30 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నారు. సో మరి మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందన్న విషయం మన అందరికీ తెలిసిందే. పండ్లు కూరగాయలు బ్యాలెన్స్డ్ డైట్ తినటం, రోజు మినిమం 1/2 అవర్ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే వీటి ద్వారా ఏంటంటే రోగ నిరోధక శక్తి మనం పెంచుకోవచ్చు. దీని ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పాలు, పెరుగు, ఆకుకూరలు, బాదం పప్పు ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కాల్షియం అనేది అందుతుందన్నమాట. మనకు కావలసినంత కాల్షియం అందుతుంది. సో బోన్స్ కూడా బలంగా మారుతాయి. పోషకాహార లోపం లేకుండా చూసుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. మాట్లాడుకుందాం మరి ఈ విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే విందాం. రుద్రమదేవి చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. చిత్ర, సాధన సర్గం, చిన్మయ్యి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

1:43, 45 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం. పన్నెండు సంవత్సరాల నమ్మకం భారత్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047. 12 సంవత్సరాల విజయవంతమైన అభివృద్ధి. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు కూడా జరుపుతుంది కదా. ఇందాకే మనం మాట్లాడుకున్నాం పోషకాహారం తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది విమెన్ హెల్త్కి సంబంధించి. సో మరి మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ ఉండేలాగా చూసుకోవాలి. సంపూర్ణ పోషణ కోసం పోషణ్ అభియాన్, పిల్లలు, టీనేజ్ వాళ్ళు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పోషకాహార ఫలితాలు బెటర్గా అందించాలన్నదే

ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. రక్తహీనత ముక్త భారత్. ఫ్యూచర్లో భారతదేశం పోషకాహార లోపం లేని దేశంగా తన ప్రయాణాన్ని వేగవంతం చేసింది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అంతేకాదు, మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసింది, ఉపాధికి చర్యలు తీసుకుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1,00,000 మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలు సంవత్సరానికి సుమారు 1,00,000 సంపాదిస్తున్నారు తెలుసా. సూక్ష్మ చిన్న తరహా వ్యాపారాల కోసం ఇచ్చే ముద్రా లోన్ పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచింది. ముద్రా లోన్ పథకం కింద ఇచ్చే రుణ పరిమితి 2x చేసింది. మరి ఈ స్కీమ్లో శిశు 50,000 వరకు, కిషోర్ 50 నుంచి 5 లక్షల వరకు, తరుణ్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాల పేరిట ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. అండ్ ఇందులో తరుణ్ ప్లస్ అని కొత్త కేటగిరీని కూడా యాడ్ చేశారు. తరుణ్ ప్లస్ కేటగిరీ కింద 10 లక్షల నుండి 20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. మరి అదన్నమాట 12 ఇయర్స్ గవర్నమెంట్ సక్సెస్ పదం గురించి మనం మాట్లాడుకున్నాం. 1:45:56 లో ఉంది వీబీ క్లాక్. ఇప్పుడైతే మీకోసం అమరన్ చిత్రం నుంచి రమ్యా బెహ్రా, అనురాగ్ కుల్కర్ని పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. రామజోగయ్య శాస్త్రి గీతాన్ని వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఇది నంబర్ 150 చిత్రానికి నకాష్ జస్మిన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 2 hours 37 minutes 14 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సండే సందరి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మరి ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయాలి అంటే 8662488814 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చే ముందు ఒక్క మెసేజ్ ఉంది చూద్దాం. కొన్ని మెసేజెస్ ఎవరు పంపించారు అంటే నాని మిర్యాల గూడ నుండి మెసేజ్ చేశారు అండ్ అలాగే నెక్స్ట్ కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుండి సినిమా కబుర్లు బాగున్నాయి అంటూ ఒక పెద్ద మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పడిన జోగారేంద్ర కాలనీ అపలరాజు మెసేజ్ చేశారు, ఎలా ఉన్నారు సినిమా కబుర్లో స్వర్ణ కమలం సినిమా విశేషాలు మీరు చెబుతుంటే మాకు సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది, థ్యాంక్ యూ మేడం అంటూ మెసేజ్ చేశారు. చాలా బాగుందని థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సందేశ్ అందరికి రెడీగా ఉన్నాము అంటూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ పులిపాటి వెంకటేష్ మహబూబానగర్ నుండి మెసేజ్ చేశారు అండ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి అండ్ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాజ నుండి టీవీ సుబ్బారావు పద్మశ్రీ పద్మశాలినా ఓకే శ్రీదేవి మెసేజ్ చేశారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి హాయ్ అండ్ ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందేశ్ సందడి అంటున్నారు. శుభ మధ్యాహ్నం అంటూ కేదారి వీరేష్ రాజోల్ మండలం నుండి మెసేజ్ చేశారు. సో మరి ఫస్ట్ క్వశ్చన్కి అందరూ రెడీగా ఉన్నారు కదా. సో యాజ్ యూజువల్గా నేను సినిమాకి సంబంధించిన ప్రశ్న ఇచ్చేస్తున్నాను. ఇది ఒక సినిమా డైలాగ్, ఒక హీరో చెప్పారు, ఎవరా హీరో గెస్ చేయండి. ఆ వర్డ్ చెప్పగానే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు నాకు తెలుసు. 8662488814 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి, ఖచ్చితంగా మీ పేరు ఉండేలాగా ఓకేనా. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే, నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ. ఎవరన్నారు గెస్ చేయండి, రైట్ ఆన్సర్ని పంపించండి 8662488814 ఈ నంబర్కి. నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ. సో మరి ఈ పవర్ఫుల్ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, పెళ్లి చేసుకుందాం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
3: 101.3.

నిర్ణయం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి గణేష్ పాత్ర గీతం ఇది. మరి పాట విన్న తర్వాత 2 hours 50 minutes 33 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా. మెసేజెస్ అయితే అలా అలా హాఫ్ సెంచరీ దాటేసినాయి అనమాట. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు? వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సందడి సందడికి స్వాగతం అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగరేంద్రరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజౌలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ శ్రీ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్. రైట్ ఆన్సర్ ఏది? ఓకే. నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ దేవనూరు మజ్రా చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ భాస్కర్ పెడ నుండి ఇంకెవరు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ నాగా జగ్గయ్యపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ కొల్లిపారి నుండి మావులాలి రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి రమా రైట్ ఆన్సర్. అండ్ జాండ్రపేట నుండి సజ్జ లీలారాణి రైట్ ఆన్సర్. మీరే క్లూ ఇచ్చేశారు కదా అంటున్నారు కదా. అండ్ అంటే అంత పవర్ఫుల్గా మనం చెప్పలేం కదా, సో పవర్ఫుల్ అని మనకు మనం చెప్పుకొని ఆ డైలాగ్ చెప్పేసాం అనమాట. సో అలా క్లూ వచ్చేసింది మీకు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి రైట్ ఆన్సర్. పాలెంపోలి యాలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఓకే నెక్స్ట్ అది నిన్న కదా అయిపోయిందండి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామలకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. కాకాని నుంచి పద్మ శేఖర్ చంద్ర నవ్య రాంగ్ ఆన్సర్ అది. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. హాయ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. లోది విజయవాడ నంది భార్గవి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నాని గంగా. ఎస్ చిరంజీవి గారు కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ రాజు శ్రీవత్స గణేష్ కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ లావణ్య ఫ్రమ్ బెంగళూరు రైట్ ఆన్సర్. అండ్ ఎవరు ఎవరు ఎవరు అంటే యా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ నమస్తే అంటూ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎప్పుడు ఎవడు పోటీ రాడంట. అవును, ఎందుకంటే నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ, నాతో ఎవ్వరు పోటీకి రారు రాలేరు. ఎస్ కంప్లీట్ చేసేసారు మొత్తానికి. పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవర్ స్మైలింగ్ యాంకర్ అంట, అయ్యో మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. బట్ అది రాంగ్ ఆన్సర్ కదా, ప్రభాస్ కాదు. పుట్టుపక్క నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు ఆదిత్య మెసేజ్ చేశారు. శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ కామర్తి శంకర్ కాదు కదా. ఈ ఆన్సర్ మీకు లాస్ట్లో ఉపయోగపడుతుంది, ఉంచుకోండి, ఎందుకంటే ఆ ప్రశ్న అదే. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుండి మెసేజ్ చేశారు. శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల పెదమస్తాన్రావు, దామర్ల శ్రీమస్తాన్రావు. ఓకే, అడిగిన ప్రశ్న విన్నాను అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ యా రైట్ ఆన్సర్ పంపించింది ఎవరు అంటే రెబ్బవరం విలేజ్ నుండి నాగులు మీరా అమీదా బేగం, వీళ్ళందరూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నేతాజీ నవీన్ ఫ్రమ్ సత్యవేడు తిరుపతి. ఓకే రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండల్ అంటూ మెసేజ్ చేశారు. బాలకృష్ణ గారు కాదండి. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణ జిల్లా కాజ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరు పంపించారు? నెక్స్ట్ హాయ్ అంటూ అంకయ్య గడ్డం బండారుపల్లి నుండి నెల్లూరు డిస్ట్రిక్ట్ మెసేజ్ చేశారు. రామ్ కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ బాలకృష్ణ గారు కావచ్చు అంటూ మెసేజ్ చేశారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్

చూసారా ఆన్సర్ పంపించారు కానీ పేరు పంపించలేదు. కాకాని నుంచి పద్మశేఖర్ చంద్ర కావ్య అంటూ. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్. మొత్తానికి మనకు వచ్చిన మెసేజెస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా రైట్ ఆన్సర్. ఎక్కడో ఒకటి రెండు కన్ఫ్యూజ్ అయ్యారనమాట కొంచెం. అండ్ నేనైతే బాగున్నానండి, వానలో అస్సలు తడవడం లేదు. ఎక్కడ వర్షాలు పడుతున్నాయండి, అసలు మన రెయిన్ మన బీబీలో వచ్చే సాంగ్స్ వింటూ ఆ వర్షంలో తడవడం తప్ప బయట వర్షం కరువు అయిపోయింది. ఎప్పుడో వచ్చి కాసేపు వెళ్ళిపోతుంది. సో అది మ్యాటర్. అండ్ ఎనీవే మనం సెకండ్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. బిఫోర్ దట్ మీకోసం నేను గబ్బర్ సింగ్ నుంచి పాట తప్పకుండా ప్లే చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గెట్ రెడీగా ఉండండి. సో రెడీగా ఉన్నారు కదా. ఆల్మోస్ట్ ఒక 2 డెకేడ్స్ పాటు జపాన్లో అత్యధిక వసూళ్లు చేసినటువంటి మన భారతీయ చలనచిత్రం ఒకటి ఉంది. సో ఇంతకుముందు మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం కూడా. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను, ఏంటంటే రాజమౌళి గారి RRR మూవీ అనే ఆన్సర్ అందరూ పంపించేస్తారేమో, అది కాదండి. దీనికంటే ముందు 90స్లో వచ్చింది సినిమా. ఓకేనా, ఏంటో ఆ సినిమా గెస్ చేయండి, గెస్ చేసి నాకు పంపించండి. ఓకేనా, ఈ RRR అనేది ఆ 2 డెకేడ్ ఓల్డ్ రికార్డ్ని అయితే బీట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 2 డెకేడ్స్ పాటు జపాన్లో అత్యధిక వసూళ్లు చేసినటువంటి మన భారతీయ చిత్రం ఏది? అండ్ ఇంకో విషయం చెప్పాను కదా, రాజమౌళి గారి RRRకి ముందు. ఓకే, గెస్ట్ చేయండి, ఆన్సర్ని పంపించండి. ఇప్పుడైతే మీకోసం గబ్బర్ సింగ్ నుంచి బాబా సేగల్ పాడినటువంటి పాట వచ్చేస్తుంది, రామజోగ శాస్త్రి గీతం. వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజాసేవల పర్యవేక్షణ, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. 2030 నాటికి దేశం నుంచి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రం దేవాలయాల అభివృద్ధికి పలు చర్యలు చేపట్టామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాల్లో నిర్మాణాభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ సంచాలకులు మన్జీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ వారోత్సవంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన వాగ్దాన కార్యక్రమంలో ఈగల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నంబర్కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్న పోలియో చుక్కలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో 2026 నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని పుల్లంపేట మండలం ఉడుమారిపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. కడప చెన్నై ప్రధాన రహదారిపై తిరుపతి నుంచి కడప వెళ్తున్న బస్సు లారీ ఢీకొండంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రపంచ వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, వాటి పరిరక్షణకు ప్రోత్సాహం కలిగించడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 22వ తేదీ జరుపుకుంటారు. తొలిసారిగా 2017 ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

దడా మూవీ నుంచి జస్ప్రీత్ జస్ సుచిత్ర పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్నారు. 3 hours 8 minutes 2 seconds లో ఉంది వీబీ క్లాక్. మరి ఫస్ట్ క్వశ్చన్ మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. మన పవర్ స్టార్ గారు చెప్పినటువంటి పవర్ఫుల్ డైలాగ్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి. సో ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశాక మనం సెకండ్ క్వశ్చన్ కూడా చెప్పేశాను. అండ్ సెకండ్ క్వశ్చన్ కి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారు అనేది చూద్దాం. సో ఆల్మోస్ట్ 2 decades పాటు జపాన్లో అత్యధిక వసూలు చేసినటువంటి మన భారతీయ సినిమా అన్నాను కదా, ట్రిపుల్ ఆర్కి ముందు. సో చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే 400 million కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి మెసేజ్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్ ఇందాక మనం పవన్ కళ్యాణ్ గారు అడిగాం కదా, ఆ క్వశ్చన్కి అనమాట. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి మీరు షో చేస్తున్నారని మా రేడియో మిత్రులు చెప్పారు, బట్ నాకు వినడం కుదరదంట. అయ్యా, మాకు జూన్ జూలై కాలేజీలో. ఓకే అండి. సో ఎనీవే మొత్తానికి హెల్ప్ చేశారు కాబట్టి మీరు ఫస్ట్ క్వశ్చన్కి అయితే రైట్ ఆన్సర్ పంపించారన్నమాట కష్టపడి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంత బిజీలో కూడా మన వింటున్నారనమాట, అంటే ఫాలో అవుతున్నారు. ఎనీవే అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారు. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. రాంగ్ ఆన్సర్ అండి, అది కాదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగా జగ్గయ్యపేట నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటగిరి నుండి పరిమిడి సురేష్ కుమార్, వర్ష శ్రీదేవి, రాంగ్ ఆన్సర్. అండ్ దుర్గారావు రైట్ ఆన్సర్. అండ్ శ్రీవాత్స రాజు మెసేజ్ చేశారు, గణేష్ కోనాపూర్ నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, జాండ్రపేట నుండి సజ్జా లీలా రాణి మల్లీశ్వరి అంటున్నారు 1951, కాదు కదా. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. జపాన్లో అత్యధిక రికార్డు సాధించినటువంటి తొలి చిత్రం యా బాహుబలి. ఇవి కాదండి, దానికంటే ముందు చెప్పాను నేను, 90s అనే క్లూ కూడా ఇచ్చాను, 90s వచ్చిన మూవీ ఒకటి అని చెప్పాను. ఆ తర్వాత ఈ రికార్డ్స్ అనేవి ఆ రికార్డ్ని ఇవి బ్రేక్ చేసినాయి అనుకోండి, బట్ నేను ఫస్ట్ అంతకు ముందు చెప్పాను అనమాట 90s అని చెప్పి అడిగాను కదా. సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. తిరువేదల వెంకట సుబ్బారావు శ్రీదేవి కాజ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తిరువేదల వెంకట సుబ్బారావు. తర్వాత మెసేజ్ ఎవరు, షబానా పెద్దగూడెం విలేజ్ నుండి మెసేజ్ చేశారు, వనపర్తి డిస్ట్రిక్ట్, రైట్ ఆన్సర్. అండ్ గోర్లఖాందొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి ఆదిత్య 369 అంటున్నారు, కాదండి. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. దిలీప్ కుమార్ గారు నటించిన హిందీ చిత్రం

నేను తెలుగు మూవీ గురించి అడుగుతున్నాను. అయ్యా, మన భారతీయ సినిమా, మన తెలుగు సినిమా అని చెప్పాను కదా, జపాన్ మార్కెట్లో. ఓకే సరే, చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ పోకిరి కాదండి, పిఎస్ రామారావు రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నేతాజీ నవీన్ ఫ్రమ్ సత్యవేదు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. బట్ నేను చెప్తాను రైట్ ఆన్సర్ ఏంటనేది, ఓకేనా? అండ్ దామర్ల చినిమస్తాన్ రావు అండ్ పెద్దమస్తాన్ రావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ 400 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి సినిమా అంటూ జపాన్లో పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పేడ నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, మెలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి ఆన్సర్ అంటూ సాగర్ సంఘం అంటున్నారు. కాదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ మెసేజ్ చేశారు. ఇందాకటి ఫాస్ట్ క్వశ్చన్ కది గబ్బర్ సింగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవనూరు మజ్రా చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి బాహుబలి కాదండి. అండ్ నెక్స్ట్ రామల్ల కోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి అండ్ జ్యోతి గారికి మా అభినందనలు అంటూ మెసేజ్ చేశారు. ఆన్సర్ వచ్చి అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్, నేను ఫోన్ చేశానండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి రమా సింహాద్రి అంటున్నారు, కాదు కేజీఎఫ్ అనుకుంటున్నా అంటూ చిన్నకాకారి నుంచి సుమా మెసేజ్ చేశారు. కాదు గబ్బర్ సింగ్ కాదు, గబ్బర్ సింగ్ ఫస్ట్ క్వశ్చన్కి, ఓకేనా? కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నారాయణ చిల్క నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి. అండ్ నెక్స్ట్ కొనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ బొబ్బిలి రాజా అంటూ సీను ఐరాల నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ సాయితేజ చెన్నై నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ రామల్లకోట దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నాగేంద్రప్ప ఉడేవు మోలకాల్మూరున ఇక్కడ నుండి మెసేజ్ చేశారు తాలూకా, బట్ రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎండల నుంచి తట్టుకోవాలంటే ఒక వర్షం పాట పాడాల్సిందే అట. సో మన వివిధ భారతిలో ఏ పాట విన్నా కూడా చాలా కూల్గా ఉంటుందండి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ సాంగ్స్ మనం ప్లే చేస్తాం కాబట్టి అనమాట. సో అది మ్యాటర్ అయితే, మరి ఇంతకీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ముత్తు, రజనీకాంత్ గారి ముత్తు మూవీ ఉంది కదా ఆ సినిమా అనమాట.

సో మరి థర్డ్ క్వశ్చన్ ఇచ్చేస్తున్నాను. ప్రపంచంలో సరఫరా అయ్యేటువంటి ఆక్సిజన్లో సగం ఉత్పత్తి చేసే ఫారెస్ట్ ఒకటి ఉంది, ఏంటా ఫారెస్ట్? ఓకేనా, ప్రపంచంలో సరఫరా అయ్యేటువంటి ఆక్సిజన్ మొత్తంలో సగం ఉత్పత్తి చేసే ఫారెస్ట్ ఏది? గెస్ చేయండి రైట్ ఆన్సర్ని 8662488814 ఈ నంబర్కి మీ పేరుతో సహా పంపించండి. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ప్రపంచంలో సరఫరా అయ్యే ఆక్సిజన్లో సగం ఉత్పత్తి చేసే ఫారెస్ట్ ఏది? మరణ మృదంగం చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం మీకోసం వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: विविध भारती एफ एम 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి థర్డ్ క్వశ్చన్కి ఎవరు పంపించారు అంటే, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, జగదేవి అతిలోక సుందరి. అసలు ఏ క్వశ్చన్కి ఆన్సర్ అండి ఇది? ఓకే, పెడని జోగానందరావు కాలనీ అప్పుల రాజు రైట్ ఆన్సర్ని పంపించారు. కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ కనకారావు పెడని నుండి రైట్ ఆన్సర్. అండ్ కాళీ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ కామర్తి శంకర్ ఇందాకటి క్వశ్చన్కి ముత్తు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే వంశీ కృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా రైట్ ఆన్సర్. రజనీకాంత్ ముత్తు అంటూ ఇందాకటి ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నుండి. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి ఆన్సర్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామళ్ళకోట దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పాలెం పోలియ అలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిన్నకాకాని నుంచి సుమ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్. ఓ మార్నింగే విన్నారా, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఆత్మకూరు నుండి ఆదిశేషు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. అండ్ గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కూడా రైట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు, నేను ఫారెస్ట్ పేరు కదా అడిగాను. ఓకే చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు అంటే, పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాకాని నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య మెసేజ్ చేశారు. అండ్ అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ప్రపంచంలో సరఫరా అయ్యే ఆక్సిజన్లో సగం ఉత్పత్తి చేసేటువంటి ఫారెస్ట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అండి. కేవలం 2% సన్లైట్ మాత్రమే ఈ ఫారెస్ట్లో భూమి మీద పడుతుందన్నమాట. మిగతాదంతా కూడా చెట్ల పైన ఆగిపోతుంది. అంటే అంత దట్టంగా ఉంటాయి ఆ ట్రీస్ అన్నీ కూడా. సో చాలా వరకు మోడర్న్ మెడిసిన్స్ అన్నీ కూడా ఈ ఫారెస్ట్ నుంచే వస్తాయి. సహారా ఎడారి నుంచి ఇసుక గాలితో లేచి వచ్చి అమెజాన్ ఫారెస్ట్లో పడుతుందన్నమాట. అలా నేల సారవంతంగా మారి కొత్త చెట్లు కూడా పెరుగుతాయన్నమాట. అది మ్యాటర్. త్రీ అవర్స్ 25 minutes 11 seconds లో ఉంది వీబీ క్లాక్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మన సందడి సందడి ప్రోగ్రాంలో. భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రారంభించినటువంటి పథకం పేరు తెలిస్తే 8662488814 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించండి. నేను మళ్ళీ క్వశ్చన్ ఇంకొకసారి మీకోసం రిపీట్ చేస్తాను. భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రారంభించినటువంటి పథకం పేరు గెస్ చేయండి, రైట్ ఆన్సర్ని పంపించండి. ఎప్పుడైతే మీకోసం ఇంకొక సుపర్హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ప్రేమ పావురాలు, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి రాజశ్రీ గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: సాయం సన్

3:21:03 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ప్రశ్న ఇచ్చాను.

0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

7:31:42 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి అడిగిన ప్రశ్నకు ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూద్దాం. భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం పేరు అని అడిగాను అనమాట. సో మనకి ఎవరెవరు మెసేజెస్ చేశారు అంటే పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు, యా రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ వంశీ కృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మండల శ్రీరాములు లక్ష్మమ్మ కర్నూతల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ సాయి తేజ చిత్తూరు నుండి రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ బుయ్యూర్ రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప రైట్ ఆన్సర్ని పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. పాటల పల్లకీజో అంట లేట్గా వచ్చిన కూడా మొత్తానికి ఆన్సర్ పర్ఫెక్ట్గా పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ అమ్రీ భారత గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌహతి నేతాజీ నవీన్ సత్యవేదు తిరుపతి నుండి మెసేజ్ చేశారు బట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పెద్దటూరు కృష్ణ సంతోష కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు విఖ్యాతట ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. రామల్లకోట దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతరావు రైట్ ఆన్సర్. అండ్ ఖమ్మం నుండి శివాని ధృతి రైట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అన్నారు బట్ అదేంటనేది నేను చెప్తాను. అండ్ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అదన్నమాట.

సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్, మళ్ళీ రిపీట్ చేస్తాను, అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ జరిగింది అనేది ప్రశ్న. ఆన్సర్ని గెస్ట్ చేయండి 8662488114 ఈ నంబర్కి, మీ పేరుని ఆన్సర్ని పంపించండి. అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ, ఓకేనా? సో ఇప్పుడైతే మీకోసం ప్రేమ యుద్ధం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Mukti FM 101.3. అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 ఇక్కడ జరిగింది అనేది ప్రశ్న అన్నమాట. సో చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు. మన ఆశా శ్రీనివాస్ గారి ఊరే అని నేను క్లూ కూడా మీకు ఇచ్చేస్తున్నాను. సో చూద్దాం మా ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు అనేది. పడిన జోగనందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కర్ణాటక, ఓకే, ఫిబ్రవరి 13-14 కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అనే పథకం గురించి ఇందాక అడిగాం కదా, దాసరిపాలెం నుండి శివదాసురెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ బెంగళూరు నుండి, ఓకే, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మండల శ్రీరాములు లక్ష్మమ్మ కర్నూతల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. కనకారావుపేడ నుండి రైట్ ఆన్సర్. శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. పద్మనాభన్ పుంగనూరు నుండి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి గణేష్, బిజిలి వెంకటేష్, శ్యామల వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ఈ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ రామళ్ళ కోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అంచుయ యమున జాన్ కంపెనీ జాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కదా మీ ఊరే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ జో అంటూ ఎలా ఉన్నారు అంటున్నారు. నేను చాలా బాగున్నానండి. ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలీదు. మన న్యూ లిజనర్ పవిత్రకి హాయ్ చెప్పండా. టైలర్ సుజాత శ్రీనివాసరావు దొడదేవరపాడు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ ధర్మ మంజుల సత్యవేదు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. బట్ మీది ఎక్కడ ఆన్సర్ అండి అందులో, ఓకే, జప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి భారలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ సెల్ ఫోన్లో వినడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది అంటూ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు. ఒక స్టేషన్ వన్ స్టేషన్ యా వన్ ప్రోడక్ట్ రైట్ ఆన్సర్. బట్ ఇప్పుడు పంపించింది అయితే రాంగ్ ఆన్సర్ అండి, నేను చెప్తాను రైట్ ఆన్సర్ ఏంటనేది. దేవనూరు మజ్రా చిన్నంపల్లి గ్రామం నుండి అష్ట దిగ్గుజాలు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ విక్యాంత్ చిత్తూర్ మై ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. శివాని ధృతి ఖమ్మం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ కర్ణాటకలోని బేలేరులో అంటూ మెసేజ్ చేశారు ఇమానేని వెంకటేశ్వరరావు. ఆమోదగిరి పట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత వీళ్ళందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే గోర్లకాందడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. సో కొంచెం లేట్గా వస్తున్నాయి అన్నమాట మెసేజెస్ అయితే. అమెజాన్ ఫారెస్ట్ ది రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఓకే వాన పడుతుందంటారు మీ ఊర్లో, వెరీ నైస్. మనం వర్షం పాట వేయగానే మొత్తానికి మీ ఊర్లో వర్షం వచ్చేసింది. అండ్ ఇప్పుడు అడిగిన ప్రశ్న అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 కూడా వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. చిరు తిల్లు సి వెళ్ళగల్ ఎం శివశంకర్ అంటూ మెసేజ్ చేశారు.

అక్కడ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్, తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేశారు చిలకమర్రి ఉపేంద్రచారి బ్రహ్మచారి, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సో అది మ్యాటర్, ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే అవి. అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 బెంగళూరులో జరిగిందండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్.

3 hours 47 minutes వచ్చేసింది వీబీ క్లాక్ అయితే. మరి మనం ఫైనల్ క్వశ్చన్ దగ్గరికి వచ్చేసాము. ఈరోజు సందడే సందులో చివరి ప్రశ్న ఏంటి అంటే, సినిమాకి సంబంధించిన ప్రశ్న, సినిమా డైలాగ్, ఒక హీరో చెప్తారు, రీసెంట్ మూవీ క్లూ కూడా ఇచ్చేసాను. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పొడతామా ఏంటి మళ్ళీ. సో ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు, గెస్ చేయండి ఏంటా సినిమా. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించండి. నాకైతే సూపర్బ్గా నచ్చింది ఈ డైలాగ్ అయితే మాత్రం, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పొడతావా ఏంటి మళ్ళీ అంటాడు. సో సూపర్గా నిజమే కదా, మనకేం తెలుసు పొడతావా ఏంటి. సో అది మ్యాటర్, ఆన్సర్ని పంపించండి. ఏ మూవీ, ఎవరా హీరో అనేది. నిన్ను కోరి మూవీ నుంచి కార్తిక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ నేను ప్లే చేస్తున్నాను గోపి సుందర్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

3 hours 52 minutes 29 seconds లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. రైట్ ఆన్సర్ ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు అంటే పెడన జోగనందరో కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి. ఓకే, ఇందాకటి బెంగళూరు కాదు. ఎనీవే, అండ్ నెక్స్ట్ మెసేజ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ కాకాని నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య వీళ్ళు కూడా మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ పంపిస్తున్నారు కానీ మీ పేరు పంపించట్లేదు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ని పంపించారు. తాడేపల్లి నుండి నాగమణి ఆ మూవీ పేరు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. మండల శ్రీరాములు లక్ష్మమ్మ కృణూతల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రాంగ్ ఆన్సర్ అది. ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నాసిక వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జో అంటూ టైలర్ సుజాత శ్రీనివాసరావు పవిత్ర దొడదేవరపాడు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, పెద్ది వంశీకృష్ణ విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఓకే, కలిసిపోయింది అందులో మూవీ. అండ్ నవీన్ ఫ్రమ్ సత్యవేడు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, నాని మూవీ కాదండి అది, రాంగ్ ఆన్సర్. కామర్తి శంకర్ రైట్ ఆన్సర్. అలాగే శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాలకృష్ణ పాలకొల్లు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ రాజు శ్రీవాత్స గణేష్ కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మొబైల్ కోటేశ్వరరావు పోలవరం భర్త మహాశైలకు విజ్ఞప్తి అంట, కాదు కదా. అండ్ నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి రైట్ ఆన్సర్. అండ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి రత్విక్ శ్రీవైష్ణవి నేదునూరి కళ్యాణ్చారి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ కడప నుండి మెసేజ్ చేశారు, ప్రభాస్ కాదండి అది, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే శ్రీకిషోర్ ప్రింటింగ్ ప్రెస్ తాడిపత్రి నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి ధమాకా మూవీలో రవితేజ అంటున్నారు, కాదండి. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, అప్పుడతామా ఏంటి మళ్ళీ అంటూ రైట్ ఆన్సర్ని పంపించిన వాళ్ళు పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలీస్ శివదాసురెడ్డి, రాంగ్ ఆన్సర్ అండి అది. గోర్లకాంత్ రెడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత అందరూ కూడా మెసేజ్ చేశారు ఆన్సర్ ఇక్కడ. ఓకే, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ అలాగే అనసూయ యమున జానకంపేట చిలకనారాయణ అనసూయ యమున. ఓకే, నిజామాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రదిటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సి బెలగల్ మండలం కర్నూలు జిల్లా నుండి కోమల్ కొండేష్ రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ ఆర్జే జ్యోతి గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. జప

భూమేశ్వర్ భూలక్ష్మి బేలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్సి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూసేద్దాం. బట్ బిఫోర్ దట్ రచ్చ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. రాహుల్ అంబియార్, చైత్ర పాడినటువంటి భువనచంద్ర గీతం. వింటూ స్టే ట్యూన్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్తో సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉద్యోగులు అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరుచుకోవాలని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమైన

అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 ఎరువుల లభ్యత పంపిణీపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీని యువజన అభ్యుదయ పర్యాటక సాంస్కృతిక శాఖ పరిధి నుంచి సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. భారత్ ఐరోపా సమాఖ్య ఈయు మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై సంతకాలు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తిరుపతి జిల్లా సదాశివశివకంలోని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శాసనాలు గుర్తించామని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నారెడ్డి తెలిపారు. అటవీ శాఖ అధికారులతో కలిసి సదాశివకంలో పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 477 సంవత్సరాల క్రితం చెక్కిన శాసనాలను డిజిటలైజ్ చేస్తున్నట్టు చెప్పారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామిపల్లి సమీపంలో ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. శావల్యాపురం మండలం వేల్పూర్ గ్రామానికి చెందిన 10 మంది నాదెండ మండలం సంకురాత్రిపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ రీటెస్ట్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఎన్టీఏ స్పందించింది. అది నకిలీ వార్త అని ఎక్స్ వేదికగా వెల్లడించింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు అటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

भारती FM 101.3 ఇచ్చేసాను. మరి చాలా మెసేజెస్ వచ్చేసినాయి, అవి కూడా మనం చూసాం. ఇంకా పెండింగ్ ఉన్నాయి కొన్ని మెసేజెస్ అని చెప్పాను కదా, ఎవరెవరు పంపించారు అంటే, హాయ్ మేడం అంటూ మీ వాయిస్ చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వికాంత్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మీ పేరు కూడా చాలా బాగుంది. అండ్ సి బెలగల్ మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి ఎం శివశంకర్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ 10 ఇయర్స్ నుండి వింటున్నా, ఐ లైక్ 101.3 అంటూ మెసేజ్ చేశారు సూర్య కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, హాయ్ జ్యోతి గారు, ఎప్పటిలానే ఈరోజు కూడా సందడి సందడి సూపర్ సక్సెస్ అయింది మేడం. మొత్తానికి లాస్ట్ పాటతో మమ్మల్ని వర్షంలో తడిపేశారుగా అంటున్నారు. సో వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారనమాట, ఈరోజు షో బాగుంది, చాలా రోజుల తర్వాత షో చేశారు, చాలా బాగుంది అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇందాక మీరు వర్షం పడుతుంది అన్నారు కదా, పాపం మన పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు వాళ్ళకి వర్షం పడట్లేదంట, మన పాటల వర్షమే సరిపోయింది. సో వర్షాన్ని కొంచెం అటు పంపించండి, అటు పంపించి అక్కడ కూడా కొంచెం కురవమని చెప్పండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ వినుకొండ నుండి సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కొత్త బంగారు లోకం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అయ్యో రీసెంట్ మూవీ అని చెప్పాను కదా, అది కాదండి, నేను చెప్తాను. అండ్ మా ఊర్లో కూడా వర్షం పడుతుంది అంటూ మెసేజ్ చేశారు, కాకారి నుంచి పద్మ శేఖర్ చంద్ర కావ్య అనమాట. సో అలా అలా వెళ్తుంది అనమాట, ఇక్కడ వై వెంకటరెడ్డి గారు ఊరు నుంచి అలా పెడని వెళ్ళిపోతుంది అయితే. సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ విజయవాడ భార్గవి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కామర్తి శంకర్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ అంటూ టైలర్ విశాఖపట్నం అక్కయ్యపాలెం నుండి మెసేజ్ చేశారు రాజు, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ మా ఊర్లో కూడా వాన మొదలైంది, అయ్యో వాన పాట తో అంటూ మెసేజ్ చేశారనమాట. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి మొత్తానికి సక్సెస్ఫుల్గా మనం ఈ సమ్మర్ని కూడా మనం ఎంత కూల్గా అనమాట, మన వివిధ భారతిలో సాంగ్స్ తోటి హ్యాపీగా వర్షం పడిన ఫీల్లోనే వెళ్ళిపోయాం కదా, మొత్తానికి ఆ టైం అయినా సరే మనం ఆ ఎండ నుంచి తప్పించుకున్నాం. నెక్స్ట్ ఎఫ్ఎం సర్దార్ మెసేజ్ చేశారు, సంథింగ్ ఏదో జూలై 1st అంటున్నారు కానీ అర్థం కాలేదు. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామ్ కార్తీక్ వెనెలవల్లి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ మేడం అంటూ మాల్యా పురస్కార్ అంటూ, ఇది ఎక్కడికో వెళ్లాల్సింది, ఇక్కడికి వచ్చేసింది ఆన్సర్ అయితే మాత్రం. ఎనీవే మొత్తానికి ఉన్న మెసేజెస్ అయితే అవన్నమాట, ఈరోజు మనం సక్సెస్ఫుల్గా మన సందడి సందడి ప్రోగ్రామ్ అయితే

సో మరి మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ కదా ఈరోజు. అసలు ఆయన సాంగ్స్ అన్నీ కూడా భలే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఎంత డిఫరెంట్గా అంటే ఎలాంటి పాటనైనా ఆయన రాసేయగలరు, అంటే మీన్ ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసేయగలరు ఎలాంటి పాటకైనా సరే. అటు హిందీ నుంచి వచ్చినా కూడా ఇటు తెలుగులో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే మాత్రం ఆయన క్రియేట్ చేసేసారనమాట. ఆయన మార్క్ని అయితే ఇక్కడ క్రియేట్ చేసేసారు. మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే నేను మీకోసం ప్లే చేస్తాను. అండ్ ఆయన ఎవరో కాదు, హిందీ సంగీత దర్శకుడు, అలాగే మన బాలీవుడ్ తెలుగులోకి వచ్చారనమాట. ఆ తర్వాత ఆయన ప్లేబ్యాక్ సింగర్గా కూడా మారారు హిందీ బెంగాలీ సినిమాల్లో. కొన్ని తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతీ భాషల్లో చిత్రాలు కూడా సంగీత దర్శకత్వాన్ని

కదా ఈరోజు. అసలు ఆయన సాంగ్స్ అన్నీ కూడా భలే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఎంత డిఫరెంట్గా అంటే ఎలాంటి పాటనైనా ఆయన రాసేయగలరు, అంటే మీన్ ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసేయగలరు ఎలాంటి పాటకైనా సరే. అటు హిందీ నుంచి వచ్చినా కూడా ఇటు తెలుగులో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే మాత్రం ఆయన క్రియేట్ చేసేసారనమాట. ఆయన మార్క్ని అయితే ఇక్కడ క్రియేట్ చేసేసారు. మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే నేను మీకోసం ప్లే చేస్తాను. అండ్ ఆయన ఎవరో కాదు, హిందీ సంగీత దర్శకుడు, అలాగే మన బాలీవుడ్ తెలుగులోకి వచ్చారనమాట. ఆ తర్వాత ఆయన ప్లేబ్యాక్ సింగర్గా కూడా మారారు హిందీ బెంగాలీ సినిమాల్లో. కొన్ని తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతీ భాషల్లో చిత్రాలు కూడా సంగీత దర్శకత్వాన్ని వహించారనమాట. అండ్ హిందీ మూవీస్కి అయితే డిస్కో సంగీతాన్ని పరిచయం చేసిన ఘనత మాత్రం ఈయనదే అనమాట. అండ్ మిథున్ చక్రవర్తి అని ఆయన పేరు చెప్పి ఆ డిస్కో ఐఎమ్ డిస్కో డాన్సర్ అనగానే ఈయన గుర్తొచ్చేస్తాడు. సో గుర్తొచ్చారు కదా మీకు ఎవరు ఏంటి అనేది. మరి మన తెలుగులో ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి సినిమాల పాటలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకోసం ప్లే చేస్తాను. బ్యూటిఫుల్ ట్రాక్స్, అస్సలు మిస్ అవ్వద్దు. ఆయనే బప్పిలహరి, బప్పిలహరి మ్యూజిక్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చేస్తే ముందుగా రౌడీ గారి పెళ్ళాం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడినటువంటి ఈ అందమైన పాటకు బప్పిలహరి మ్యూజిక్ కంపోజ్ చేశారు. వింటూ స్టేడియం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నర్ కదా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం బప్పి లహరి మ్యూజిక్ కంపోజిషన్ లో విన్న తర్వాత 4 hours 17 minutes 30 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై వివిధ మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. తేనె మనసులో యజిత్రునికి రాశీధరం, పిసుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వినబోతున్నారు బాపిలహరి మ్యూజిక్ లో.

సామ్రాట్ చిత్రానికి రాజ్ సీతారాం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వినబోతున్న తర్వాతి పాట రౌడీ ఇన్స్పెక్టర్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రాలపించిన భువనచంద్ర గీతం, బప్పిలహరి మ్యూజిక్ కంపోజిషన్లో.

మీరింతవరకు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్గా వివిధ ప్రోగ్రాంలో బప్పిలహరి మ్యూజిక్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ ట్రాక్స్ అయితే విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. ఇప్పుడైతే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ అప్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. సీజన్ మారినప్పుడు ముందుగా వచ్చే ఆరోగ్య సమస్య జలుబు, ఫ్లూ. ఈ సమస్యను త్వరగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వీటి వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. కోల్డ్ వచ్చిందంటే చాలు, ఓ పట్టాను వదలదు. ఓ సామెత ఉంది, జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారం రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుందని చెప్తారు. అంటే జలుబు వస్తే ట్యాబ్లెట్లు వేసినా వేయకపోయినా అది తగ్గాల్సిన టైంలోనే తగ్గుతుంది అని అర్థం. జలుబు వచ్చిందంటే చాలు, దీంతో పాటే తలనొప్పి, దగ్గు, తుమ్ములు, ఒకదాని తర్వాత మరొకటి, ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా ఇబ్బందులు పెట్టే జలుబుని కేవలం అతి తక్కువ సమయంలోనే తగ్గించే ఇంటి చిట్కాలు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు, వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా అదే వేడి వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు అదే నీటిలో దాల్చినీ పొడి కలిపి తీసుకోవచ్చు. దాట్స్ సినమన్ పౌడర్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. దీనివల్ల మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి, ఒక రిలీఫ్గా ఉంటుంది. అయితే ఆవిరి పట్టేటప్పుడు కేవలం వేడి నీటితో కాకుండా అందులో కాస్త పసుపు, యూక్లిప్టస్ ఆయిల్ వేస్తే కూడా మంచిది. ఇలా వేసిన నీటితో ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గుతుంది. వేడి పాలల్లో కాస్తంత పసుపు కలుపుకొని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళలో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. పసుపులోని యాంటీబయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తాయి. జలుబుతో బాధపడేవారు అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు వల్ల వచ్చే దగ్గును తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్గా అల్లంతో చేసిన టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది రెగ్యులర్ టీ అయినా సరే వేసుకోవచ్చు, లేదా వేడి నీటి మరిగించి అందులో అల్లం ముక్కలు లేదా రసం వేసి నిమ్మరసం, తేనె కలిపి చివరిగా పుదీనా ఆకులు వేసి తాగేయచ్చు. దీనివల్ల మంచి రిలీఫ్ కలుగుతుంది. జలుబున్న వారు తులసిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. మరో లాభం ఏమిటంటే నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. ఈ ఆకులతో టీ చేసుకొని తాగడం వల్ల కూడా జలుబు చాలా వరకు తగ్గుతుంది. పాలల్లో మిరియాల పొడి వేసుకొని తాగినా జలుబు తగ్గుతుంది. అయితే మిరియాలు ఎక్కువగా వేసుకోకూడదు, వేడి చేస్తుంది. ఈ మిరియాలతో కషాయం చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఓ కప్పు నీటిలో స్పూన్ బార్లీ గింజలను వేసి మరిగించి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 09515227039. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. If you have serious problem with cough, if it is a continuous cough, దగ్గు వదలకుండా వస్తుంటే ఆ సమయంలో వామును నమలాలి. అలా నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు దూరమవుతుంది. ఆ వాముకి కొంచెం క్రిస్టల్ సాల్ట్ కలుపుకుంటే ఇంకా మంచిది. జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటు వామాకు దంచి దానిలో కాస్త కర్పూరాన్ని కలిపి ఆ వాసన చూడాలి. అంతేకాకుండా నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టినా మంచి ఫలితమే ఉంటుంది. లేత దానిమ్మ ఆకుల్ని నలిపి చూసినా మంచి ఫలితమే ఉంటుంది. అలా 2-3 గంటలకోసారి జలుబు

తగ్గే వరకు చేయాలి. వేడివేడి సూప్స్ తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా హాట్ అండ్ సార్ సూప్స్ తాగితే మంచిది. వీటితో పాటు వెల్లుల్లి అల్లం వేసి తయారు చేసిన వెజిటేబుల్ సూప్ తాగినా మంచిది. అంతేకాకుండా ఆర్గానిక్ బెల్లం, అల్లం, మిరియాలు, పిప్పళ్ళు వీటన్నిటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హల్దీ, టర్మరిక్, పసుపులో కుర్కుమిన్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. కాబట్టి పచ్చి పసుపుని వేడి సూప్లో వేసి కలిపి తాగితే ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచిది. ఇక డియర్ ఫ్రెండ్స్, మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, స్పెషల్గా ఈ కోల్డ్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ కోల్డ్ మీ ఒక్కరికే రాదు, దిస్ ఇస్ ఆల్సో కంటేజియస్. ఇక జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది, కానీ అలా కాకుండా పనిచేయడం, ఆఫీస్లకు వెళ్ళడం చేస్తే మీకు జలుబు ఎక్కువ అవుతుంది, మీ వల్ల వేరే వారికి ఆ సమస్య వస్తుంది. అదే విధంగా జలుబు ఉన్నప్పుడు కర్చీఫ్ ని క్యారీ చేయాలి. దగ్గు తుమ్ములు వేధిస్తున్నప్పుడు కర్చీఫ్ ని అడ్డు పెట్టుకొని చేస్తే మంచిది. దీనివల్ల ఇతరులకు జలుబు రాదు. వెల్ డియర్ ఫ్రెండ్స్, నేను మీకు జలుబు తగ్గే ఎన్నో టిప్స్ చెప్తున్నాను కదా, ఇవి అందరికీ ఒకేలా ఉండవు. వయసుని బట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, బాడీ కాన్స్టిట్యూషన్ ని బట్టి ఇది డిఫర్ అవుతూ ఉంది. పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు, ఎందుకంటే వారికి అన్నీ సరిపోవు, అది ఖచ్చితంగా గమనించాలి. చల్లని ప్రదేశంలో అస్సలు ఉండకూడదు, దీనివల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఏసీల కింద ఉండడం, పనిచేయడం చేయొద్దు. జలుబు చేసినప్పుడు ఈ పనులు చేయకపోవడమే చాలా మంచిది. జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్థాలు తినొద్దు. బ్రెడ్, బిస్కెట్స్, మైదా పిండితో చేసిన ఐటమ్స్ తినకుండా ఉండడం మంచిది. చల్లని ఐస్ క్రీమ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు, ఎంత టెంప్టింగ్ గా ఉన్నా కానీ. పార్టీస్కి వెళ్ళినప్పుడు ఓ ఐస్ క్రీమ్ చూడగానే తినేయాలనిపిస్తుంది, కానీ తినకూడదు. చల్లని వాతావరణంలో తిరగకూడదు, ముఖ్యంగా చెవులను కవర్ చేసుకొని ఉండాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే తలనొప్పి దూరం చేసుకోవచ్చు. తల స్నానం చేసినప్పుడు కూడా త్వరగా ఆరడానికి డ్రయర్ వాడటం మంచిది, లేదా ఎండలో నించుంటే ఇంకా మంచిది. తడిగా ఉన్న తలతో అలాగే తిరగడం మంచిది కాదు, జలుబు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ గివెన్ యూ వండర్ఫుల్ రెమెడీస్ ఫర్ కామన్ కోల్డ్. ఇంట్లో కూర్చొని కూర్చొని మీరు ఎన్నో ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు కదా, అది ఇవాళ మీకు చెప్పాను మీ కామన్ కోల్డ్ గురించి. విత్ దిస్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెలా. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలకు పునఃస్వాగతం పలుకుతోంది మీ మధుసూదన్ రెడ్డి. నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం

ಎಲು ರಾಜಹಂಸಲೆ ಅದಿರಿಪೋಯೇಲುಲೇ ತಿರುಗಿ ಸೂಡಗು ಅಡುಸುಗು

0: లేపాక్షి కార్యక్రమంలో ముందుగా విన్న పాట అన్నాదమ్ముల సవాల్. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం. ఈ పాట వినిపించమని సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్ మరియు భారతి వీరేంద్ర కోసం ఈ పాట విన్నాం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: విజయవాడ బ్రాంచ్.

0: విన్న పాట సరిగమలు. చిత్రం కోసం కేజే యస్దాస్ గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం బాంబే రవి. ఈ పాట వినిపించమని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్ మరియు మన్విత్ వీరందరి కోసం ఈ పాట విన్నాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ప్లీజ్ రాధాదేవి, ఇక్కడ మీ తెలుగు సాంప్రదాయం ఉండునని మా చేత ఈ తెలుగు దుస్తులు ధరింపజేసి తీసుకుని వచ్చినావు. ఇది ఎనామి సాంప్రదాయం, ఇది ఎనామి సంస్కృతి
1: కాదు, ముమ్మాటికి కాదు.

0: దేశోద్ధారకులు చిత్రం కోసం ఎల్ఆర్ ఈశ్వరి పి సుశీల గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాట వినిపించమని తాడిపత్రి శ్రీనివాసపురం నుండి చెంచిరెడ్డి, పకీరమ్మ, సావిత్రి, పద్మావతి, భవ్య, శ్రీవాణి, హరిత, సాయి భావన, ఉదయ కీర్తన, దుర్గా కార్తీక్, సాయి దత్తారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి మరియు తులసీశ్వర్ రెడ్డి వీరేంద్ర కోసం ఈ పాట విన్నాం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: శ్రోతలు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత

0: విన్న పాట మూగనోము. చిత్రం కోసం పి సుశీల గానం విన్నాం. ఈ పాట వినిపించమని భువనగిరి విద్యానగర్ నుండి మొహమ్మద్ బోహరుద్దీన్, యూసఫ్ఉద్దీన్, ప్రీతి సురేష్, మాస్టర్ నసీముద్దీన్, మొహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా మరియు మధుసూదన్ రెడ్డి వీరందరి కోసం ఈ పాట వినిపించాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: సుప్రభాతమా
1: క్షేమమా ప్రియతమా
0: సౌఖ్యమా నా ప్రాణమా
1: కుసుమించే అందా

ఎవరి నింక తాకలేని చూపులు అదిలమా.

అడవి సింహాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాట వినిపించమని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్ మరియు మణిచంద్ర వీరందరి కోసం ఈ పాట విన్నాం.

0: హాయ్ హలో, అందరికీ నమస్కారం. అందరికీ శుభ సాయంత్రం. నేను మీ హేమంతరాజు. విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి శ్రోతలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటే మా ఫోన్ నంబర్ 2255 3 3, అనంతపురం ఎస్టేట్ కోడ్ 0854, ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. మరి ఎవరో శ్రోతలు లైన్లో ఉన్నారో పలకరిద్దాం. నమస్తే. విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నేను బాలరాజ్ సార్.
0: బాలరాజు గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: ఏ పాట వింటారు మరి ఈరోజు?
1: ఏ పాట అంటే గుర్తుకు రాలేదు.
0: గుర్తుకు రాలేదా?
1: ఏ తక్కని తగిలింది. నీరాజనం సార్.
0: నీరాజనమా? ఎవరు కనిపిస్తున్నారు?
1: నీరాజనమా? మా నీరాజనము అందరికీ, ప్రేక్షకులందరికీ సార్.
0: అట్లనా? బాగున్నారు కదా బాలరాజు గారు?
1: బాగున్నాం.
0: బాగున్నా. మొదలైపోయింది స్కూల్ యథావిధిగా. ఇంకా మీ కార్యక్రమాలు మీవి. అవునా? నీరాజనంలో చాలా మంచి పాటలు ఉన్నాయి. చాలా మంచి పాటలు అన్నీ ఉన్నాయి. ఏ పాట వినిపించమంటారు? ఏదో ఒక పాట వినిపించమంటారా? ఓకే బాలరాజు గారు, మీకోసం ఒక మంచి పాట వినిపిస్తాను. వినండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు.

రైతన్నలకు శ్రోతలకు ఒక ప్రకటన ఏమంటే, ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే వివిధ రకాల సమస్యలకు సంబంధించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టీడీ కోడ్ 08554 గుర్తుంచుకోండి. ఈ గురువారం అంటే ఈ నెల 25వ తేదీ రాత్రి 7:15 హలో అనంత రైతన్న ఈ కార్యక్రమం ఉంటుంది.

0: కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా ఇందులో పాల్గొనడానికి బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళమాదేవ్ గారు విచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో నూతనంగా ఎలాంటి పంటలు సాగు చేసుకోవాలి, అంటే ఉద్యాన పంటలు, అలాగే ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటలో వచ్చే సమస్యలకు సంబంధించి రైతు సోదరులు ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అనంతపురం ఎస్టీడీ కోడ్ 08554. ఇది ప్రకటన. నమస్తే, విని వినిపించి కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బాగున్నారా సార్? నా పేరు సార్.
0: బాగున్నాము, చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: సినిమా పేరు వచ్చి దమ్ము సార్.
0: సినిమా పేరు దమ్ము.
1: అవును సార్.
0: ఏ పాట కావాలండి? హలో
1: సార్,
0: దమ్ములు మీకు ఏ పాట వినిపించమంటారు?
1: టైటిల్ సాంగ్ సార్. టైటిల్ సాంగ్?
0: టైటిల్ సాంగ్ కావాలా?
1: అవును సార్.
0: సరేనండి, తప్పకుండా వినిపించే ప్రయత్నం చేస్తాము. ఇంక ఏదన్నా ఉందా ఆప్షన్?
1: సార్, జూనియర్ అంటే నిన్ను చూడాలని.
0: నిన్ను చూడాలని, దాంట్లో ఏ పాట కావాలి?
1: ఏ పాట వేసినా పర్వాలేదు.
0: ఏ పాట వేసినా పర్వాలేదు.
1: అవును సార్.
0: ఓకేనండి, ఏదో ఒక సినిమాలో మీకు పాట వినిపిస్తాం. మీరు అడిగింది, కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.

0: శ్రోతలు వింటున్నారు విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినాలంటే మా ఫోన్ నంబర్ 2255533, అనంతపురం ఎస్టేట్ కోడ్ 0854. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్పై కార్యక్రమాల ప్రసారం అవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. మరి ఇప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు యాప్ ద్వారా కూడా వస్తూ ఉన్నాయి. చాలామంది శ్రోతలు యాప్ డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉన్నారు. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే దయచేసి ప్రసార భారతి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి అని టైప్ చేస్తే యాప్ వస్తుంది. దాన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి, అలాగే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు లైవ్ రేడియోకి వెళితే చాలా స్టేషన్లు కనిపిస్తాయి. అందులో ఆకాశవాణి అనంతపురం ఉంటుంది, లేపాక్షి నందిబొమ్మ కలిగి ఉండేది. లైవ్ రేడియో కాబట్టి మీరు ఏ టైంలో వినాలనుకుంటున్నారో, అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 11 గంటల వరకు, ఆ టైంలో ఏ కార్యక్రమం వస్తూ ఉంటుందో ఆ కార్యక్రమం మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఏమన్నా ఈ ప్రసార వివరాలు విని ఆ కార్యక్రమం ఎలా అనుకుంటే అప్పుడు మీరు ట్యూన్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవాలంటే కంపల్సరీ మీరు నెట్ సౌకర్యం కలిగి ఉండాలి. న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆకాశవాణి అనంతపురం కేంద్రం కార్యక్రమం వినడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక సౌకర్యం ఏమంటే ఈ యాప్ ఉంటే మీకు వితౌట్ ఇయర్ ఫోన్స్, ఏ మొబైల్ అయినా సరే ఇయర్ ఫోన్స్ లేకుండా కార్యక్రమాలు వినడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకా కీప్యాడ్ వాడేవాళ్ళు ఎవరన్నా ఉంటే దాంట్లో 101.7 మెగాహెర్ట్స్ని మీరు సెట్ చేసుకుంటే ఆకాశవాణి అనంతపురం కేంద్రం కార్యక్రమాలు వినడానికి అవకాశం ఉంటుంది. మరి కార్యక్రమం కొనసాగుతుంది, విని వినిపించు శ్రోతలకు అలాగే రైతన్నలకు మరోసారి తెలియజేస్తున్నా. మే నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే వివిధ రకాల సమస్యలకు సంబంధించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళమాదేవ్ గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968 9 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఇది ప్రకటన. మరి ఎవరో శ్రోత లైన్లో ఉన్నారో పలకరిద్దాం. హలో, నమస్తే సార్, రమణమ్మ గారు బాగున్నారా? బాగున్నామండి. ఏ పాట వినిపించమంటారు మీకోసము? అవునవును, విన్నట్లుండి ఫోన్ కొట్టినారు, కలిసింది అంటారా?
1: అవును సార్, ఇంతకుముందు చేశాను, 2-3 కాల్ అయిపోయింది.
0: పర్లే పర్లేదు,
1: చెప్పండి. 3 కాలేమో
0: పర్లేదు, చెప్పండి.
1: నాలుగు స్తంభాలు ఆట సార్, అదిలో ఇదో పాట ఏంటి సార్?
0: నాలుగు స్తంభాలు ఆట సినిమా?
1: సినిమా సార్.
0: ఆ నాలుగు స్తంభాల ఆట నుంచి ఏదో ఒక పాట వినిపించాలి, ఒక స్తంభం నుంచి పాట వినిపించాలంటారా?
1: సూపర్ సార్, మీరు బాగా మాట్లాడతారు.
0: చాలా సంతోషం అండి మీ అభిమానానికి. నాలుగు స్తంభాలు

0: అవునవును,
1: చాలా మంచి సినిమా, మంచి మంచి పాటలు ఉంటాయి ఆ
0: సినిమా. అవును సార్, అందులో పాటలన్నీ సూపర్ ఉంటాయి.
1: మీరు టైలర్ అనుకుంటా కదా? మీరు పనిచేసేది గుర్తుంది గుర్తుంది గుర్తుంది ఒకసారి రాయలసీమ, తెలుసు తెలుసు నాకు తెలుసు. ఎట్లా అండి, పర్వాలేదా ఇప్పుడు? అంతేలేండి, ఇప్పుడు ఏముందిలేండి, ఎంత మనకి రెడీమేడ్ వచ్చినా కూడా పాతది అనేది పోదు.
0: అది ప్రతిదీ
1: చాలా మంది ఇప్పటికీ ఇంకా టైలర్ దగ్గరకే వెళ్ళి కుట్టించుకుంటా ఉన్నారు.
0: ఇప్పుడు మన రెడీమేడ్ షర్ట్లు ఏదైనా లొంగ పావడాలు తీసినా కూడా మళ్ళీ పై కుట్లు
1: వేసుకోవాలి సార్. అంటే కరెక్ట్ ఉండవు కదా అవి?
0: ఉండవు, ఊరికెళ్ళాయి ఒకే కుట్టేసింటారు పెద్ద పెద్దగా.
1: అవునవునవునవును.
0: తర్వాత అవి పావడాలన్నీ లేడీస్ మళ్ళీ పై కుట్లు వేసుకుంటే బాగుంటుంది.
1: ఓ, కాబట్టి ఎందుకైనా మంచిది, మనకి టైలర్ టైలర్ కంపల్సరీ ఉండాలి.
0: టైలర్
1: ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్.
0: చాలా
1: తర్వాత కావాలంటే ఏమన్నా వేరే పోయి తీసుకున్నా కూడా ఇబ్బంది లేదంటారు.
0: మా ఇంట్లో ఏదైనా ఉన్నా మనం కుట్టుకోవచ్చు. అన్నిటికీ చాలా
1: ఈ నాలుగు స్తంభాల ఆట ఎక్కడో దాగినట్లుందే కనపడకుండా. నాకేం లేదు, ఏదైనా సినిమా చెప్పండి వెతుకుదాం, దానికేముంది. లేదు అదేమి కనబడలే, మరి ఎక్కడ
0: లేకుంటే అక్బర్ అనార్కలి సలీం అనే పాట, సిపాయి సిపాయి అనే పాట వేయండి సార్, బాలకృష్ణ. అది
1: అక్బర్ సలీం అనార్కలి,
0: అనార్కలి ఆ పాట సూపర్ ఉంటుంది సార్.
1: దాంట్లో నలుగురు ఉన్నారు, దీంట్లో ముగ్గురే ఉన్నారు. కాదు అక్బర్ సలీం అనార్కలి కదా,
0: నలుగురు ఉంటారు సార్ దాంట్లో కూడా, నలుగురు హీరోలు ఉంటారు ఆ సినిమాలో.
1: అవునా?
0: అవును, బాగుంటుంది సినిమా.
1: పర్వాలేదు, మీకు సినిమా నాలెడ్జ్
0: బాగుంది. చాలా గుర్తుంటాయి సార్, చాలా బాగుంటాయి ఫాస్ట్ సినిమాలన్నీ.
1: ఫాస్ట్ సినిమాలన్నీ బాగుంటాయా?
0: బాగుంటాయి సార్, దాంట్లో అన్ని అర్థం ఉంటాయి, పాటలు కూడా బాగా వినేసి హాయిగా ఉంటాయి.
1: సరేనండి, మరి ఏదో ఒక పాట వినిపిస్తాను. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలమ్మా.
0: ధన్యవాదాలు సార్.

మరి రమణమ్మ గారు అయితే రెండు సినిమాల నుంచి పాటలు అడిగారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పాటలు వినిపించలేకపోతున్నాం కాబట్టి ఏదో ఒక పాట వారి కోసము ప్లే చేస్తున్నాం.

0: మరి ఎట్టకేలకు రాయలచ్చరు రమణం గారి కోరిక తీరిందనుకుంటాము. కొద్దిగా ఆలస్యమైనా సరే వారు కోరిన పాట అయితే, వారు కోరిన సినిమా నుంచి పాట అయితే వినిపించడం జరిగింది. మరి మనకు సమయం కూడా అయిపోతుంది కాబట్టి ఎవరో శ్రోత లైన్లో ఉన్నారు, పలకరించి మనం కార్యక్రమాన్ని ముగిద్దాం. నమస్తే, చెప్పండి. విని వినిపించి కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: యాడికి నుంచి సార్.
0: యాడికి నుంచి? మీ పేరు?
1: లక్ష్మణ ప్రసాద్.
0: లక్ష్మణ ప్రసాద్ గారు బాగున్నారు కదా?
1: సార్, మీరు బాగున్నారా?
0: బాగున్నాము. ఏ పాట వింటారు మరి?
1: మల్లన్న సినిమా సార్, ఒక విక్రమ్ది.
0: సినిమా పేరు మల్లన్న. మల్లన్న సినిమా నుంచి ఏ పాట కావాలి మీకు?
1: మల్లన్న టాపు. మల్లన్న టాపు పాట ఉంది సార్. అది
0: మల్లన్న టాప్ పాట ఉందా?
1: టైటిల్
0: సాంగా? అట్లా మల్లన్న థీమ్ అనేది ఒకటి ఉంది.
1: అదే అదే పాట బాగుంటుంది సార్. అది
0: అవునా? ఏం చేస్తుంటారు మీరు? సరే సరే, సమయం అయిపోతుంది, పాట వినిపిస్తాను చూడండి. మరి కాల్ చేసినందుకు నమస్తే అండి.
1: థ్యాంక్స్.
2: SP, SP, presenting you Mallanna, Mallanna.

ఈరోజు కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆకాశవాణి కార్యక్రమాలు వినండి, అందరికీ వినిపించండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మీ ముందుంటాను. అందాక మీ హేమంతరాజుకు సెలవు, మరి నమస్తే. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

0: His Mongolian counterpart, Batsetseg Batmung, in Ulaanbaatar. In a social media post, Dr. Jaishankar said the talks underscored the warmth, depth, and potential of the India-Mongolia strategic partnership. The two leaders reviewed the progress in key areas of bilateral cooperation. Defense Minister Rajnath Singh today met Director General of Israel Ministry of Defense, retired Major General Amir Baram, in New Delhi. In a social media post, the Defense Ministry said that Mr. Baram briefed Mr. Singh about Israel's commitment to expand India-Israel defense cooperation under the overall ambit of India-Israel Special Strategic Partnership. UK Prime Minister Keir Starmer has announced his resignation from the post and as the leader of the Labour Party, ending his tenure at the Downing Street amid growing internal pressure from his own party. Delivering his resignation statement, Mr. Starmer recalled his arrival at Downing Street 2 years ago as the proudest moment of his life.
1: Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September. I will remain in post as Prime Minister until the contest is complete.
0: Benchmark domestic equity indices ended nearly 0.4% up today, buoyed by growing optimism over progress in US-Iran talks aimed at ending the months-long conflict in West Asia. The Sensex rose to 91 points to close at 77,094. And in the FIFA World Cup 2026, Argentina will take on Austria in Group J fixture tonight at Arlington in US at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
2: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజు మీ తరపున
4: ఆర్బిఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల విక్రయాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం అభివృద్ధిలో మరింతగా ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై ఈరోజు ఒక ఎంఓయూ జరిగింది. రాష్ట ప్రణాళిక విభాగంతో కేఆర్ఈఏ యూనివర్సిటీ సారథ్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఐఎఫ్ఎంఆర్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఎఫ్ఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఒప్పందాలు మార్చుకున్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు సాధనలో 10 సూత్రాల మిషన్ సెల్స్ ఏర్పాటుతో పాటు పర్యవేక్షణపై ఐఎఫ్ఎంఆర్ పనిచేయనుంది. పేదరిక నిర్మూలన, నీటి భద్రత, డీప్టెక్ మిషన్లపై ఐఎఫ్ఎంఆర్ రాష్ట్రంలో పనిచేయనుంది. 10 సూత్రాల అమలుపై రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు మిషన్ వర్కింగ్ గ్రూపులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఎరువుల లభ్యత పంపిణీపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా లేదా డీఏపీ కొనుగోలు చేసే రైతులకు కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా విక్రయించే విధానాన్ని అరికట్టాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అవసరమైన ఎరువులనే అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవసరానికి మించి అధిక ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటారు.

0: తీసుకోవాలని అధికారులకు తెలిపారు. అలాగే సహజ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని, సాధ్యమైనంత మేర రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని పేర్కొన్నారు. అధిక ఎరువుల వినియోగంపై రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఎరువుల బుకింగ్, యాప్ నిర్వహణ సజావుగా ఉండాలని, ఓటీపీ మెసేజ్ లింక్ వేగంగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు మంత్రికి తెలియజేశారు. స్త్రీశక్తి పథకానికి రోజుకు 8 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ 2 ఏళ్ల పాలన పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వాహన యాప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే వాహనదారులకు 19 ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. పన్నుల చెల్లింపు విధానంలో కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని, అన్ని విషయాల్లో రవాణా రంగం ముందుకు వెళుతోందని తెలిపారు. ఆర్టీసీపై ఎలాంటి భారం పడకుండా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే దివ్యాంగ శక్తి పథకం కూడా విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరిస్తూ,
1: అన్ని వాహనాల్లో మార్త్ గైడ్ లైన్స్ పరంగా తప్పకుండా ఇన్బిల్ట్ అయి లేని వెహికల్స్ అన్ని దానిలకు ఇక్కడే ఏర్పాటు చేసే దానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అది VLTD అనేది 24/7 సెంట్రల్ ఏదైతే రూమ్ ఉంటుందో కమాండ్ కంట్రోల్ ద్వారా ఆపరేషన్ అవుతుంది కాబట్టి అది కూడా వచ్చే 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ పూర్తి చేసుకుని రవాణా రంగాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలు లేకుండా సురక్షితమైన ప్రయాణాన్ని ఇచ్చే విధంగా రాష్ట్ర రవాణా శాఖ అందిస్తుందని మీ అందరి ముందర తెలియజేస్తాను.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ కోరారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలువురు వ్యాపారవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలతో సమావేశమైన కేంద్ర మంత్రి ప్రభుత్వం సాధించిన విజయాలు, అద్భుతమైన అభివృద్ది గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టికల్ 370 రద్దు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇండియా ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలవడంతో పాటు భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వంటి విజయాలను వారికి వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో G20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం, కరోనా వంటి విపత్కర సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ను సరఫరా చేయడం ద్వారా నేడు భారతదేశం ఒక విశ్వ గురువుగా అభివృద్ది చెందిన తీరును మంత్రి ప్రస్తావించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను వారికి అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కార్మికుల సంక్షేమ బోర్డు 45వ సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ కార్యక్రమాలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా కార్మికులకు చేరవేసేందుకు రూపొందించిన సంక్షేమ బోర్డు నూతన వెబ్సైట్ను మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, కార్మిక సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. నూతన వెబ్సైట్ ద్వారా కార్మికుల నమోదు, సంక్షేమ పథకాల దరఖాస్తులు, లబ్ధిదారుల వివరాలు, పథకాల మార్గదర్శకాలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్మికులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా డిజిటల్ వేదికలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి తెలిపారు. 45వ బోర్డు సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, నమోదు ప్రక్రియల సరళీకరణ, కార్మికుల భద్రత, సామాజిక భద్రతా కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలోని 5 బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్చైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడం వల్ల దివ్యాంగులకు వ్యయ ప్రయాసలు తగ్గుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ తయారీ యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. తొలి విడత కింద ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖ సర్వజన ఆసుపత్రుల్లో ఈ తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయని, వీటికి అవసరమైన స్థలాలు, నిర్మాణాలు, ఇతర వసతుల పరిశీలన కేంద్ర బృందాల ద్వారా ఈ రోజు నుంచి ప్రారంభమైందని తెలిపారు. తిరుపతి జిల్లా సదాశివ కోనలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శాసనాలు గుర్తించామని భారతీయ పురావస్తు శాఖ డైరెక్టర్ ఎం మునిరత్నం రెడ్డి తెలిపారు. 477 సంవత్సరాల క్రితం చెక్కిన శాసనాలను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులతో కలిసి సదాశివ కోనలో పర్యటించిన ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, సదాశివ కోనలో బయటపడిన శాసనాల్లో గుడిమల్లం ఆలయ చరిత్ర, మన సంస్కృతి, సంప్రదాయాలకు తెలియజేసే శాసనాలను చెక్కినట్లు

0: చెప్పారు. ఇప్పటికే 85,000 శాసనాలను దేశవ్యాప్తంగా గుర్తించామని ఆయన తెలియజేస్తూ,
1: ఈ శాసనం 1471వ సంవత్సరం, అంటే 477 సంవత్సరాల క్రితం ఈ యొక్క సదాశివ దేవరాయలు గుడిమల్లం పరశురామేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి పూజలు, నైవేద్యాలు, అంగరంగ వైభవాల కోసం ఇక్కడ భూమిని ఇవ్వటం జరిగింది. అలానే సదాశివ కొండలో ఒక పుష్కరిణిని కూడా కట్టించారు అని చెప్పేదానికి ఈ యొక్క శాసనం ఆధారంగా ఉంది. ఈ శాసనం తెలుగు, తమిళ్, కన్నడ 3 భాషల్లోనూ వేయించబడి ఉంది.
0: వాతావరణం. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ వరకు కొనసాగుతున్న నిన్నటి అల్పపీడన ద్రోణి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల విక్రయాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లు, సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం అభివృద్ధిలో మరింతగా ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ చెప్పారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే సుందరకాండ తోలుబొమ్మలాట నేపథ్య గానం వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 హిందీ చిత్రగీతాల కార్యక్రమం చిత్ర జగత్, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, ఇక రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు.
3: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజన్ కార్యక్రమంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 శ్రీ ఎస్ హయవదనాచార్ గారి వినదగుమాట. 6:35 సేతిపు శుద్ధులు కార్యక్రమంలో పాలకూర సాగు, జీవన ఎరువుల వాడకం గురించి శ్రీ హేమంతరాజు గారు అందించే వివరాలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యంలో అస్తమా గురించి డాక్టర్ సి శ్రీనివాసులు గారు అందించే

0: వివరాలు అనంతరం రసని కొంచెం ప్రత్యేక కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ నిర్వాణ కె శృతి ప్రియాంక 8:30 వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు 9:00 శ్రీ భోగరాజు పట్టాపి సీతారామయ్య గారి గురించి ఆకాశవాణి తొలి సంచాలకులు డాక్టర్ ఆర్ఏపి రావు గారు అందించే వివరాలు 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరి సినిమా పాటల కార్యక్రమం అభిలాష 10:00 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం, 6:00 లలిత గీతం, 6:20 ప్రసార విశేషాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణిలో రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం. శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారి ప్రసంగం, అనంతరం భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, అనంతరం వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్, 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటలు వింటారు. 8:45 షాలిహుండం రూపకం రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, ఇక రాత్రి 10:00 హరికథ కాలక్షేపం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్య అంశాలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు కూరగాయలు పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుకరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు.

0: కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట జయబేరి. చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన పాట అది. సాహిత్యం మల్లాది, సంగీతం పెండియాల.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను

0: తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: మీరు విన్నా పాట జగదేక వీరుడు అతిలోక సుందరి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట అది. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: సర్దుబాటు అయింది.
3: దేనికి?
2: చిన్ని ఫీజుకి.
3: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
4: ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: విన్నా పాట జీవనజ్యోతి చిత్రంలోది. సుశీల ఆలపించిన పాట. అది సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం కేవీ మహాదేవన్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: తరువాత పాట విందాం. జయసింహ చిత్రం నుంచి ఘంటసాల బాలసరస్వతి ఆలపించిన పాట. ఇది సాహిత్యం సముద్రాల, సంగీతం టీవీ రాజు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాల్లో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూలతోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుకరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255333 ఇంకొక నెంబర్ 2968890 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0855

ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం లేత మనస్సులు చిత్రం నుంచి పిబి శ్రీనివాస్ సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం దాశరథి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.

0: పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాల్లో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూలతోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుకరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255533, ఇంకొక నెంబర్ 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్యూడి కోడ్ 0854. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్పిఓ లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తున్నారు. కూటమిలోని 11 సభ్యదేశాల భద్రతాధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ దేశాల్లో భారత్తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపైన ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వేగంగా మారుతున్న జాతీయ భద్రతా ముప్పుల స్వభావం, అలాగే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వల్ల ఎదురవుతున్న భద్రతా నష్టాల పాత్రపైన చర్చలు కేంద్రీకృతం చేశారు. ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ రంగంలో లోపాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముప్పులను కూడా పరిశీలిస్తారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ సంయుక్త వర్కింగ్ గ్రూపులు సమాచారం, సమాచార మార్పిడి, సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ 2012, 2016, 2021 సంవత్సరాల్లో ఈ కూటమికి నాయకత్వం వహించిన తర్వాత ప్రస్తుతం 2026లో 4వసారి బ్రిక్స్ అధ్యక్షత పదవిని చేపట్టిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. 2025 రియో సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తపరిచిన ప్రజాకేంద్రిత దార్శనికతను ప్రతిబింబిస్తూ భారత్ అధ్యక్షతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే అంశంతో ఈ సదస్సులో చర్చలు జరుపుతున్నారు. 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు ఇరాన్ ఎస్ఎన్ఎస్సి రక్షణ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ ఘదీర్ నిజామీపూర్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇరుపక్షాలు సమీక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరో సమావేశంలో ఇథియోపియా జాతీయ నిఘా భద్రతా విభాగానికి చెందిన అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలియన్ లెమాతా దెస్సితో కూడా అజిత్ దోవల్ భేటీ అయ్యారు.

జాతీయ అభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ కీలక పాత్రను కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రశంసించారు. దేశ అభివృద్ధికి సిఐఎస్ఎఫ్ సిబ్బంది దేశ ఆర్థిక సైనికులుగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో సిఐఎస్ఎఫ్ నూతన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ మాట్లాడారు. సిబ్బంది వారి కుటుంబాల మానసిక శ్రేయస్సు నిర్ధారించేందుకు వేలాది మందికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సిఐఎస్ఎఫ్ ప్రాజెక్ట్ మన్ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుష్మాన్ సిఏపీఎఫ్ ద్వారా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు సిఏపీఎఫ్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని సంజయ్ చెప్పారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సంజయ్ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ది చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సంజయ్ చెప్పారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సంజయ్ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ది చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశమై గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్దికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. భారత వాయుసేన టర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టర్మినల్ బిల్డింగ్తో పాటు కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఈ సాయంత్రం సమావేశమవుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్లోని పురానియా ప్రాంతంలో ఒక దుకాణంపై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థుల్లో ఇది తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ భవనంలోని యానిమేషన్ సెంటర్లో ఉన్న 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల 14 మంది విద్యార్థులు అగ్ని ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని మూల ప్రాంతాలు, వాష్రూమ్లు, ఇతర ప్రాంతాల్లో మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవనం లోపల ఒకసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక మంది లోపలి చిక్కుకుపోయినట్లు సమాచారం. కోచింగ్ సెంటర్, గేమ్ జోన్, షోరూంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద తీవ్రత దృష్ట్యా తన అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల్లో పర్యటనను మధ్యలో రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు తిరిగి లక్నోకి చేరుకున్నారు. లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులు ఆయన స్పందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోదీ మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్లు 3.1 కోటికి పైగా దాటాయి. ఈ యాప్ను ప్రజలు అత్యధికంగా ఆమోదించడం, ఆధార్ సేవలను వారి వద్దకు తీసుకురావడంలో యాప్పై ఉన్న వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఈ యాప్ను ఉపయోగించి తమ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోగా సుమారు 850,000 మంది తమ చిరునామాలను అప్డేట్ చేసుకోవడానికి యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో ఒకే క్లిక్తో లాక్ లేదా అన్లాక్ చేసే సదుపాయం, ఉనికిని ధృవీకరించడానికి ఫేస్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ హిస్టరీ, భౌతిక విజిటింగ్ కార్డులకు బదులుగా సులభంగా కాంటాక్ట్లు పంచుకోవడానికి వీలుగా క్యూఆర్ ఆధారిత ఎడిట్ చేసుకోదగిన కాంటాక్ట్ కార్డు వంటివి మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన సొంత పార్టీ నుంచి పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి మధ్య ప్రధానమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు కేర్ స్టార్మర్ ప్రకటించారు. తన భార్యతో కలిసి ప్రధానమంత్రి నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపలకు కేర్ స్టార్మర్ వెంటనే వచ్చినాయి. వారికి హర్షధ్వానాలు, చప్పట్లతో వీడ్కోలు లభించింది. 2 ఏళ్ల క్రితం తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన క్షణాన్ని తన జీవితంలోనే అత్యంత గర్వించదగ క్షణంగా స్టార్మర్ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్టార్మర్ చెప్పారు. అయితే లండన్లో గత 10 ఏళ్లలో ప్రధానమంత్రులు రాజీనామా చేయడం ఇది 6వ సారి కావడం విశేషం. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ హాకీ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులన్బోయర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్ హాకీ జట్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆనాటి మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.

0: పదేళ్లలో భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న హాకీ రికార్డును పరిశీలిస్తే భారత్కే భారీ ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజేయంగా కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ ప్రోలీగ్ రోటర్డామ్ లెగ్ చివరి మ్యాచ్లో నిన్న ప్రపంచ నెంబర్ 2 జట్టు నెదర్లాండ్స్పై 3-2 విజయం సాధించిన భారత హాకీ జట్టు అదే ఉత్సాహంతో పాకిస్తాన్ను ఎదుర్కోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దళవాయి అంజినప్ప బృందం వారిచే సుందరకాండ తోలుబొమ్మలాట నేపథ్య గానం వింటారు.

0: యో అన్నా రామచంద్ర, తమకు తృణాలింబులకు 10,000 వందలమన్న రామచంద్ర.
1: లక్ష్మణ
0: అన్నయ్య,
1: లక్ష్మణ నా పాలి సంరక్షణ, ఇవి కీలం జీవనం భవనం నిత్యాన సంగ్రీవు లక్ష్మణ. అద్దు ముద్దుగా తిద్దిన బంగార బొమ్మలేరు సౌమిత్రి, చల్లగా నీవును పోయి ఆ నా భక్తుని నాన్న సన్నిధానం తొడుతున్నా.
0: భాగ్యం.

0: ప్రభో రామచంద్ర, తమకు చరణాలయందములకు 10,000 వందనములు స్వామి. 10,000 వందనములు.
1: భక్తి శిఖామణి ఆంజనేయ సుఖీ హోవాతలగా వర్ధిల్లుము.
0: మహాభాగ్యం బాయను. ఆంజనేయాడు రమ్మను ఆజ్ఞాపించిన విందులకు కార్యార్థమేమి స్వామి?
1: ఆయన హనుమంత అని చెప్తున్నాను విను.
2: హనుమంత, ఈ కార్యము ఈ సమంతయు లేదటంచు పోవలను.

0: దేవా
1: నీవు జలదీవుడు సముద్ర దాటి లంకాపురము చేరి నా పంకజాక్షకు సీతామహాదేవికి క్షేమము తెచ్చి ఈ యొక్క రఘువంశమును కీర్తిని ఆంజనేయ.
0: ఏమి దేవా, తాండంబులుగా పారుతున్నటువంటి సముద్రమును ఉల్లంఘించి లంకాపురి పట్టణము చేరి యొక్క సీతామహాదేవి కుశలవార్థకై కొనరావుల నా పరంధామ, సీతామహాదేవి ఏదైనా నమ్మునట్లుగా మాలతి నొసంగము, నేను ఇప్పుడే లంకాపురి పట్టణానికి ప్రయాణము సమగట్టుతున్నాను స్వామి రామచంద్ర.
1: భాగ్యమాంజనేయ అన్నాడు పూజితమైన హరివిల్లు విరిచి, సీతను పెళ్లియాడు కాలమ్మన ఆ జనకుడు విచ్చిన ఈ ఉంగరం గైకుని పోయి ఆ యొక్క సీతకు చూపించిన తప్పుగా రామభంట నీకు నమ్ముతుంది.
0: భాగ్యము దేవా రామచంద్ర, పోయద ధైర్యము వలువగా నా దయచ్చులు ఎదురుబడిన నచ్చదం

0: పరంధామా, నేను ఇప్పుడే శ్రీరాముల వారు అయితే నీ దర్శనార్థం గైకొని నేను నిండు దక్షిణ భాగమున తాండంబులుగా పారుతున్నటువంటి సముద్రములను లంఘించి గైకొని వస్తున్నాను దేవా, నాకు సెలవు సంగం.
1: ఆంజనేయ, సకల జయప్రదునవై చల్లగా పోయి జయమ్మున ఆ లంకాపురము చేరి నా సతీమ క్షేమం తెచ్చి ఈ లోకమును పుణ్యం కట్టుకున్నాను.

0: యజమానరా, సరసిద్ధ గరడ గంధర్వానన్ను బోరా నిన్ను పెంచినారా, వేడు మూడు తరంబుల నుండి నేను ఇక్కడికి రామజాతరి తలారి లంకణిని చుటుండగా పద పల్లవులు పెట్టుచు పురంబలేకి ప్రవేశించుతున్నావు నీ ఎవండవరావు కోతి జడూమతి.
1: ఏ దానవి, మరి నేనెవరైనది? ఎందుకు కావచ్చు నీ కథా సంగ్రహము? నీతో చెప్తున్నాను.
0: అదేదో విరంగించరా కోతివాడ.
1: ఈ పురి చూడవాడని నేను ధనుదిర వచ్చి

0: కావన మరి ఎల్లప్పుడూ అతి శోభితముగా ఉండే యొక్క పట్టణమును అతి సొంపుగా ఉండే వనంత్రములను చూడగలిగిన ఆ పేరు పుణ్య పురుషునందుడు. ఈ రావణ బ్రహ్మ ప్రంభు వైకుంఠము కన్నా మిన్నగా ఉన్నాదని నా చెవలార వినగోరి వచ్చినాను. ఇడు మార్గం ఇడు అట్లా ఇడక రవజేచితివేని నీ దుండ్ర ఎంటకి బట్టి కరగర తిప్పి నీ మతం ఈ భూమి పాలు కావింతోనే ఇందువదన.
1: ఓరి వానరా, ఏ పట్టణమైనా చూడవచ్చును గాని ఈ రాత్రంత్యుండైనటువంటి రావణ బ్రహ్మ పట్టణం చూచుటకు హరిహరి బ్రహ్మ రుద్రాదుల చేతైనా తరము కాదు. కాబట్టి వచ్చిన దారి పట్టుకునే సవిస్తారంగా పోతివా సరే, లేదా నా పదవులు ఖడ్గం చేత నీకు సురక్షేతను గావించుతున్నాను. ఊరి కోతివాడా,
0: దానివి నీ పోతున్నా.
1: అయితే పోనీ ఉంటుడు
0: పోతున్నా.

0: అనగా రాక్షసులు ఉన్నారు, వాళ్ళకు సంహరించి ఇంక నీవు పురంబలకు చేరిన సీతామహాదేవి అశోకావనంతరంలో ఉన్నది స్వామి వీరాంజనేయ.
1: మరి నిన్ను కొట్టినందుకు మంచి గుణపాఠం నేర్పావు, విని ఎడలిపోతున్నాను
0: భాగ్యం
1: అని కదా. ఆంజనేయుడు లంకాపురము, ఆ లంకాపురమంతా చాతుర్లక్ష్య విధిన్నం అంటే 400,000 బదారు నుండి లంకాపురమంతా శోధించి చివరకు సీతమ్మ ఉండే స్థానానికి ఆంజనేయుడు పోవుట. దండము దురత వినాశిని

వ్యూహాత్మా వీరాంజనేయ, నీవు శ్రీరాముల వారు దూతవైనది నాకు వెరంగుతుంది కాబట్టి లంకాపురి పట్టణము ఇదే లంకాపురి పట్టణం గౌని వాగిలి కాబట్టి నేను అయితే ఇక్కడ లంకాపురి పట్టణములు రెండో ద్వారము చెంత ఇంకా తలవరు

0: నీవెవరు? నిన్న కన్న పుణ్యాత్ములు ఎవరు? నా ఎట్టి నిర్భక్తురాలకు నీవేలా నమస్కరించున్నావు? నీవెవరు?
1: ఆహా జగన్మాత, నా జన్మం పావనమైంది అయ్యా. నీవెవరని విచారింపుతున్నావు? మరి చెప్తున్నాను తల్లి,
2: తపమాచరించి ఆంజనా దేవి నన్ను గనియ నాథితోడ అగ్రజుని మంత్రి పేరు హనుమంతుడందురు నన్ను

ఆహా జగన్మాత, మరి విశ్వనత్ వీరప్రసాదుకుండను, గాలిదేవిని పోషవర్గుండను, ఆంజనేయదేవి గర్భంలో జన్మించిన వలని మరి ఆంజనేయుడిని పేరుగలవాడను, సుగ్రీవుని మీన అల్లుడను, శ్రీరాముని భంటును, ధీరతనమ్మ నిన్న చూడగోరి, జలదేవుడు సముద్రాలు లంఘించి లంకాపురం పడగాంచి మరి చాతుర్లక్ష వీధిన్నం అంటే 400,000 పదాలు ఉండి లంకాపురం అంతా శోధించి చివరకు నా కన్నుల పండుగ నిన్ను చూచాను, నా జన్మం పావనమైంది, శ్రీరాములు భంటునమ్మ సీతాభవాని ఇందులో నమ్ముకున్నావు తల్లి, అలనాడు పూజితమైన హరివిల్లు విరిచి శ్రీరాములు వారిని పెళ్లి ఆడు కాలమున తమకు అల్లునికి వచ్చిన ఈ అంగలీకమనగా ఈ ఉంగరం చూపిస్తున్నా, ఇది తప్పగా రామభంటు నమ్మ తల్లి, ఇదిగో గైకుని తల్లి.

0: అంజనేయ, నా పదియగు శ్రీరాములు వారు క్షేమం ఉన్నారు కదా, ఈ ముద్రిక గైకొని ఈ శిరోరత్నం గైకొని శ్రీరాములు కొనుస్తుంది నాయన.
1: నా జన్మం పావనమైంది అమ్మా, నీవు తలమాలకి ఏదైనా గుర్తుగా విచ్చినను శ్రీరాములు వారికి వండి చూపుతున్నాదమ్మా సీతాభవాని.
0: ఆంజనేయ గైకును
1: భాగ్యం తల్లి భాగ్యం
2: అని ఆ విధమ్మన ఆంజనేయుడు సీతామహాదేవి తేద అనాబాల గైకున్న తర్వాత ఇక్కడ కదా రావణ బ్రహ్మ సీతామహాదేవికి రెండవ వివాహం ఆడవలనని మంత్రుల సహమంత్రుల చేత అయితే ఈ విధంగా వస్తున్నాడప్ప.
3: దివ్యమాన్యంబులు తెరగప్పబూచి వీణాది వద్యములు ఇంపుగా పాడ తన కిరీట ప్రభతులందురాల్ప ముద్రిత హారముల దాల్చి ఆయప్పుడు భద్రంబు గో

కవి మోని చెక్కరా నీ పలుకు రుజుల కుల కవి రతి చేలి ఒక చిన్న

సీత, నీ అందమైన మోముతో ఒక్కతూరి రావణ భూపాలం పలకరాదా సీత. ఆహా, రాత్రికి రామధ్యానమి మరి పొగులకు రామధ్యానమి, అన్నహారం వదలి నిద్రాపేక్షం వదిలి నీ వీళ్ళు కృషించుతావు రా, ఒక్కతూరి తొడపైన కుర్చొని రావణ భూపాలం పలకరాదా సీత. రమ్ము.

0: సుందరకాండ మీటతో సంస్థని మంగళార్తిస్తున్నాం.
1: చరుతం రఘునాథస్యాయ శతకోటి పవిత్రం.

శ్రోతలు ఇంతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే సుందరకాండ తోలుబొమ్మలాట నేపథ్యగానం విన్నారు. ఇప్పుడొక చిత్రగీతం విందాం.

0: ಚರಣ ಸನ್ನಿಧಿಕೆ
1: ಜನನಿ ಜನ್ಮಭೂಮಿ ಚಿತ್ರಂ ಕೋಸಂ ಎಸ್ಪಿ ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಎಸ್ ಜಾನಕಿ ಗಾನ ವಿನ ಸಾಹಿತ್ಯಂ ವೇಟೂರಿ ಸಂಗೀತಂ ಕೆವಿ ಮಹದೇವನ್ ಆಕಾಶವಾಣಿ ಅನಂತಪುರಂ ಕೇಂದ್ರಂ ಸಮಯಂ 7:45 ಕಾವಸ್ತುಂದಿ ಮರಿಕೊದ್ದಿ ಕ್ಷಣಾಲ್ಲೋ ವಿಕಸಿತ್ ಭಾರತ್ ಪ್ರಸಾರಮವುತುಂದಿ ಕೋತಗೂಡಂ ಕೇಂದ್ರ ಸಮರ್ಪಣ
2: ವಿಕಸಿತ್ ಭಾರತ್ ಈನಾಟಿ ಕಾರ್ಯಕ್ರಮಂಲೋ ಕೇತಿ ಬಚಾವೋ ಅಭಿಯಾನ್ ಕಾರ್ಯಕ್ರಮಾಲ ವಿವರಾಲ ಗುರಿಂಚಿ కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
3: ఆకాశవాణి రైతు సోదరులకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది. దీనికి సంబంధించి అటు వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వము, రైతులు కూడాను చాలా సన్నద్ధంగా రాబోయే పంటకాలానికి ముందస్తుగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం వారు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాన్ని రైతుల ముందుకు తీసుకొచ్చింది. మరి జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ ఖేతీ బచావో కార్యక్రమంలో రైతులకి చాలా విషయాలు వివరిస్తూ రైతులు మున్ముందు వారి యొక్క పంట పొలాలలో మంచి పంట దిగుబడి సాధించేందుకు, అలాగే నాణ్యమైనటువంటి పంటలు తీసుకునేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రాల వారు. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారు రైతుల కోసం అవగాహన సదస్సు కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో ఏ అంశాలు వస్తాయి ఇత్యాది విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భరత్ గారు.
4: నమస్తే అండి.
3: ఈ ఖేతీ బచావో అభియాన్ మెయిన్ మోటో ఏంటండి?
4: భారత ప్రభుత్వము జూన్ 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని రైతులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా, పరిశోధన స్థానాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో పెద్ద ఎత్తులో శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి వెళ్లేసి వారికి భూమి ఆరోగ్యం యొక్క ఆవశ్యకత మీద పెద్ద ఎత్తులో అవగాహన కల్పించడం, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి వారికి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే, ముందుగా ఖేతీ బచావోలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములు చాలా వరకు నిస్సారమైపోతున్నాయి. ఎందుకంటే రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, ఏదైతే మనకు కుళ్లింపజేసే సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. మన భూమిలో సేంద్రీయ కార్బన్ నిల్వలు 1 నుంచి 1.5% ఉండవలసింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 0.3 to 0.4% అనేది మనకి ఎక్కువ భూముల్లో చూడడం జరుగుతుంది. రిపోర్ట్స్ కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో భూములన్నీ నిస్సారమైపోయే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ అనేది భూమిలో ఉండడం వల్ల మనం పంట పండించడానికి అవసరమయ్యే స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, కోబాల్, నికెల్, మ్యాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకు స్వతహాగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఈ భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ల రోజు రోజుకు తగ్గిపోతున్నాయి అంటే, దాన్ని ఖేతీ బచావో అనే కార్యక్రమంలో ముఖ్య అంశాలుగా కొన్ని అంశాలని రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూసార పరీక్షలు చేసుకోవడము, భూసార పరీక్షలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, మనం చూసుకున్నట్టయితే భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఉన్న ఏదైతే లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు, సేంద్రీయ కార్బన్ నిల్వలు, ఇవన్నీ మనకు తెలుసుకోవడం ద్వారా దాన్ని బట్టి మనకు ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే మనము ఎరువులను వాడుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడం

0: ఒక ఎత్తైతే ఇంకోటి రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు. కొన్ని పంటలు మనం చూసుకున్నట్టయితే ఏదైతే యూరియాని ఎక్కువగా వరిలో వాడడం వల్ల చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా రావడం గమనిస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరిలో సుడిదోమ ఉధృతి ఎక్కువ రావడం, అగ్గి తెగులు ఉధృతి ఎక్కువ రావడము, బ్యాక్టీరియా ఎండు తెగులు ఉధృతి రావడం, కాండం తొలచు ఉధృతి కూడా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి యూరియా మోతాదుని తగ్గించుకోవాలి రైతులు. ముఖ్యంగా భూసార పరీక్షలు మనం చేసుకునే ముందు మట్టి నమూనాలని మనం సేకరించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఏవైతే ఒక ఎకరం నుంచి మూడు ప్రదేశాలని మనం ఎంపిక చేసుకుని దాని నుంచి వీ షేప్లో కట్ చేసుకొని ఒక 15 సెంటీమీటర్స్ డెప్త్లో తీసుకొని దాని నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకొని దాన్ని గోనె సంచి మీద పరిచేసి మనకు కావాల్సిన ఒక 1/2 కేజీ వరకు నమూనాని మనం కోఆర్డినేట్ మెథడ్ ద్వారా దాన్ని సపరేట్ చేసుకొని భూసార పరీక్షా కేంద్రాలకు దాన్ని ఇచ్చినట్టయితే అన్ని రకాల పరీక్ష చేసి దాని ద్వారా మనకు ఆరోగ్య పత్రాలు, సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనము ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలి. మట్టి నమూనాలు స్వీకరించేటప్పుడు గట్ల దగ్గర కావచ్చు, తేమ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, నీడ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, మనం మట్టి నమూనాలను స్వీకరించకూడదు. అదేవిధంగా ఫెర్టిలైజర్ బ్యాగ్స్ లో మనం క్వాడ్రేట్ మెథడ్ ద్వారా మట్టి శాంపిల్స్ ని సపరేట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో కొన్ని ఎరువుల నమూనాలు ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ సరిగా రావడానికి అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా రైతులు భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేసుకున్నట్టయితే మన దిగుబడులు మంచిగా రావడం, చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడం, రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి భూసార పరీక్షలు తప్పకుండా చేసుకోండి.
1: సార్, ఎస్పెషల్ గా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తే ఇక్కడ నేల స్వభావం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పోషకాల లభ్యత అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉందంటారు?
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్టయితే దీంట్లో సేంద్రీయ కర్బ నిల్వలు 0.3 to 0.4% ఉంది. దీంట్లో లభ్యతని తక్కువ ఉన్నది. అదేవిధంగా భాస్వరం కూడా మీడియం నుంచి లో ఉంది. పొటాషియం నిల్వలు ఎక్కువ ఉన్నప్పటికీ పంటకు అందకపోవడం, కాబట్టి కొంత పొటాషియం డెఫిషియన్సీస్ కూడా మనం పంట పొలాల్లో చూడడం జరుగుతుంది. కాబట్టి పొటాషియం నిల్వలు మనం ఏదైతే సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా ఉన్నా గానీ తప్పకుండా వరి సాగు చేసే రైతులు, ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వరి సాగు చేసే రైతులు పొటాషియం చలికాలంలో అయితే యాసంగిలో అయితే 13 కేజీలు చివరి దుక్కిలో, అదేవిధంగా పొట్ట దశలో 13 కేజీలు వేసుకుంటే సరిపోతుంది. వానాకాలంలో అయితే 1 చివరి దిక్కులో 13 కేజీలు పొటాషియం మనం వేసుకున్నట్టయితే బాగుంటుంది. భాస్వరం ఎరువులైన డిఏపి 1 బ్యాగ్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నత్రజని ఎరువులు యూరియాని 3 దఫాలుగా వేసుకున్నట్టయితే రైతుకు బాగుంటుంది. ఎందుకంటే నత్రజని వినియోగ సామర్థ్యం తక్కువ ఉంటుంది కాబట్టి 3 దఫాల్లో మనం వేసుకున్నట్టయితే పంటకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంది.
1: ప్రధానంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ కేటీ బచావ అభియాన్ కార్యక్రమంలో మరి జిల్లా మొత్తంగా ఎన్ని క్యాంపులు నిర్వహిస్తున్నారు, ఎప్పుడెప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం వారు గత నెలలో April 24 నుంచి May 27 వరకు రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా పంట మార్పిడి చేసుకోవడం, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవడం, యూరియా వినియోగాన్ని తగ్గించుకోవడం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నీటి ఆదాన్ని చేసుకోవడం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంశాలని మేము గత నెలలో 23 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకుని ప్రతి గ్రామంలో రైతుల దగ్గరికి వెళ్లి రైతుల ముంగిట శాస్త్రవేత్తలు వెళ్లేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ నెలలో June 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని దాదాపు ఒక 15 మండలాల్లో మేము రైతులకు అవగాహన కల్పించాలని చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా చుంచుపల్లి మండలం, టేకులపల్లి మండలం, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి మండలంలో కూడా ఈ ఖేతీ బచావ్ అభియాన్ మీద అవగాహన కల్పించడం జరిగింది.
1: ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమంలో రైతులంతా వారుకున్నటువంటి మట్టి నమూనాల సేకరణ వచ్చేసింది, దాని మీద రిపోర్ట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కొన్ని. మరి దీని తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: భూసార పరీక్షలు చేయించుకోవడం, చేసుకున్న తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్స్ ద్వారా ఎటువంటి లభ్యత నత్రజని, భాస్వరం, పొటాష్ ఉందనే తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనము ఎరువుల వినియోగాన్ని వాడుకోవాలి. దానికంటే ముందు మనము ఏదైతే బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అనేది సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా చేసుకోవాలి. దాంట్లో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను కూడా మనము కొంత ప్రోత్సహించినట్టయితే ఈ రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రెండు సమానంగా ఉన్నప్పుడు సేంద్రీయ ఎరువులు అయిన పచ్చిరొట్ట ఎరువులు కావచ్చు, పశువుల పేడ కావచ్చు, అదేవిధంగా చెరువు మట్టి కావచ్చు మనం వేసినట్టయితే తర్వాత వేసే రసాయనిక ఎరువులు వినియోగం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో పచ్చిరొట్ట ఎరువులను తప్పకుండా రైతులు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ వారు పచ్చిరొట్ట ఎరువులని సబ్సిడీ

0: లో రైతులకు అందించడానికి ప్రతి క్లస్టర్లో వారు అందుబాటులో ఉంచినారు కాబట్టి ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం వేసుకున్నట్టయితే జీలుగ జనుము కొంతమంది అందుబాటులో ఉన్న పెసర కూడా వేసుకుంటే 65 నుంచి 65 రోజులు పంట కాలం పంట తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెసరను కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా జీలుగ జనుము అయితే 50 రోజుల్లో పూత దశలో దాన్ని కలిగి దున్నుకున్నట్లయితే దాదాపు 8 టన్నుల వరకు ఒక ఎకరానికి బయోమాస్ సేంద్రియ పదార్థం అనేది భూమికి అందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృక్ష సంబంధ వ్యర్థాలు ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. అది కూడా పచ్చిరొట్ట ఎరువులు జీలుగ జనుము ద్వారానే ఎక్కువగా మనకు అందుబాటులో ఉంది కాబట్టి వీటిని వాడుకుంటే అవి లెగ్యూమ్ జాతికి సంబంధించిన మొక్కలు కాబట్టి దాదాపు 25% నత్రజని వినియోగాన్ని రసాయనిక ఎరువుల ద్వారా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతుకు ఎరువులకు అయ్యే ఖర్చును కూడా మనం ఈ ఏదైతే పచ్చిరొట్ట ఎరువుల్ని మనం కలిగి దున్నుకోవడం ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు భూములు చౌడు భూములుగా తయారయ్యాయి కాబట్టి జీలుగ జనుమును మనం పచ్చిరొట్ట ఎరువులుగా వేసుకున్నట్టయితే ఆ చౌడు ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది.
1: సరే, భూమిలో ఈ పోషక లభ్యత అనేది రాను రాను దిగజారుతూ ఉంది, వాటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది తప్పుతూ ఉంది. ఎందుచేతంటే కొన్ని సంవత్సరాలుగా మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు రైతులు. దీని ప్రభావం ఈ యొక్క భూమి స్వభావం మీద పడుతుందంటారా?
0: తప్పకుండా పడుతుందండి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువగా ఇస్తున్నారు. దాంట్లో కూడా వరి సాగు ఎక్కువగా ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది ఖరీఫ్ రబీలో కలుపుకొని. కాబట్టి రైతులు తప్పకుండా పంట మార్పిడి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. వరికి ముందు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం, వరి తర్వాత అపర పంటలైన పెసర, మినుము వేసుకోవడం, అదేవిధంగా బొబ్బర్లు వేసుకోవడము, ఉలవలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నూనె గింజ పంటలైన నువ్వులు, వేరుశనగ పొద్దుతిరుగుడు, కుసుమాలు వేసుకున్నట్టయితే ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చాలా వరకు ఈ పంటలన్నీ స్వతహాగా లెగ్యూమ్ జాతికి సంబంధించినవి కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కూడా, నత్రజని స్థిరీకరింపజేయడానికి కూడా ఈ పంటలు మనకు దోహదపడతాయి కాబట్టి పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే వరి సాగు చేయడం వల్ల ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలు మన వాతావరణానికి, భూమికి జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా దాంట్లో వరి ఎక్కువగా సాగు చేయడం వల్ల మీథేన్ వాయు విడుదల ఎక్కువ అవడం వల్ల కూడా వాతావరణంలో మార్పులు సంభవించడానికి మేజర్ గా దోహదపడే వాయువులలో చూసుకున్నట్టయితే మీథేన్ వాయు, నైట్రోజన్ ఆక్సైడ్, యూరియా ఎక్కువ వేయడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువ మనకు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మన వరి పంటలు ఎక్కువగా మనం యాంత్రికంగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కంబైన్ హార్వెస్టర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్స్ కావచ్చు, స్ప్రేయర్స్ కావచ్చు, ఎక్కువ వాడడం వల్ల కూడా CO2 వాయువు కూడా ఎక్కువగా వెలువడడం వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు సంభవించడానికి ఈ వరి సాగు చేయడం వల్ల విడుదలయ్యే ఈ వాయువులు పెద్ద ఎత్తులో దోహదపడుతున్నాయి కాబట్టి వరి మొత్తాన్ని మనం సాగు చేయకుండా ఉండలేము. ఎందుకంటే ప్రధాన ఆహార పంటగా వరి ఉంది కాబట్టి ఖరీఫ్ లో మనం పండించుకొని రబీలో పంట మార్పిడి చేసుకున్నట్లయితే రైతుకు, వాతావరణానికి, అదేవిధంగా దేశానికి కూడా చాలా వరకు లాభసాటి ఉంటుంది. ఎందుకంటే దేశానికి మనము యూరియా మోతాదు కూడా తగ్గించుకున్నట్టయితే 1500 రూపాయలు సబ్సిడీ మనం గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దానివల్ల కూడా మనకు ఎకానమీ మీద కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం పంట మార్పిడి కూడా చేసుకున్నట్టయితే బాగుంటుంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా కూడా నానో యూరియా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటే నానో యూరియా ఒకదానితోనే మనము పంట పండించలేము. కొంతవరకు యూరియా రసాయనిక ఎరువులు యూరియా మోతాదును తగ్గించుకోవడానికి ఈ నానో యూరియా అనేది కొంత సహకరిస్తుంది కాబట్టి ఈ వాడకాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని నా వైపు నుంచి తెలియజేస్తున్నాను.
1: రైతుల ఆలోచన ధోరణిలో ఎప్పటికీ కూడాను పంట దిగుబడి పైనే ఉంటుంది. ఒక రైతు ఇన్ని బస్తాలు తీశాడు ధాన్యం వచ్చింది అనేది ఉంటుంది, కానీ అతని భూస్వభావం, అక్కడ వాతావరణ పరిస్థితి, అక్కడ నీటి స్వచ్ఛత, ఇది కూడా పంటకి దోహదం చేసిందని గమనించారు. అతను తీశాడు, నేను కూడా తీయాలి అనే మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా.
0: తప్పకుండా. అందుకే ఈ మధ్య కాలంలో పంట ప్రణాళిక భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని క్వింటాల వరకే వారు పర్చేజ్ చేయడానికి వారు అన్ని రకాల ఇది క్రాప్ బుకింగ్ చేయడము, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏవైతే మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఎక్కువగా సాగు చేయడం, మనకు అవసరం లేని పంటలను ఎక్కువగా సాగు చేసి కూడా కొంత వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్గంలో కూడా మన భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అంశం మీద అన్ని రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం తీసుకురావడం జరిగింది. NMNF నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రైతులకు అవగాహన ఎప్పటికప్పుడు కల్పించడం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది.
1: ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో మీరు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే దీనికి రైతుల నుంచి సపోర్టు, ఎలా వాళ్ళ పంటని దిగుబడి పెంచేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా ఎన్నో రకాల స్కీమ్స్, FOM ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూ, ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించడం, కొంతమంది రైతులను ఎంపిక చేసి వారి క్షేత్రాలని మిగతా రైతులను తీసుకెళ్లడం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం అన్ని రకాలుగా రైతులను అవగాహన కల్పించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భారత ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకొచ్చి వారి

0: రైతులను చైతన్యపరచడం, రైతులు మార్పు వైపు వారు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో తప్పకుండా అన్ని విషయాలు వారు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసి రేపు తప్పకుండా అన్నిటికీ సహకరిస్తారని మా వైపు నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తాం.
1: బాగుందండి. ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులకి ఎప్పటికప్పుడు వెన్నుదొన్నుగా ఉంటూ వారికి అవగాహన కల్పించడం, భూ పరీక్షలు అన్ని కూడా మీరు దగ్గరుండి మరి చేపిస్తున్నారు. మరి మున్ముందు రైతులు మీ యొక్క ఆలోచన విధానానికి సపోర్ట్ చేస్తూ పంటల పైన అధిక దిగుబడి సాధిస్తారనేసి ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. చాలా చక్కటి విషయాలు మా రైతులకు వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విన్న పాట జస్టిస్ చౌదరి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

విన్న పాట జయగంటలు చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం కేవి మహదేవన్.

జయం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో ఉషాతో కలిసి పాడిన పాట విన్నారు. ఈ పాటకు సాహిత్యం కులశేఖర్. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 25వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 29689 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554.

విన్న పాట జయసుధ చిత్రం కోసం పి సుశీల గానం విన్నాం. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం రమేష్ నాయుడు.

జగదేక వీరుని కథ చిత్రం కోసం పి సుశీల లీలా గానం విన్నాం. సాహిత్యం పింగళి, సంగీతం పెండ్యాలా.

0: జై చిరంజీవ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్రగానం విన్నాం. ఈ పాటకు సంగీతం మణి శర్మ.
1: Yeah.

వింటున్న పాట జగమే మాయ. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వింటున్నారు. సాహిత్యం కోసరాజు, సంగీతం సత్యం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో జరిగిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో విజయం సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నోలోని కోచింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంతో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలో సంభవించిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు లక్షలాది మంది పౌరుల జీవితాలను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని ఈరోజు సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. సుపరిపాలనకు ప్రజల విశ్వాసమే అతిపెద్ద ఆస్తి అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో సుపరిపాలన, ప్రజా సంక్షేమం, పేదల జీవితాల్లో వచ్చిన సానుకూల మార్పుల ప్రయాణాన్ని పీయూష్ గోయల్ రాసిన వ్యాసం వివరిస్తోంది. లక్నోలోని అలీగంజ్లో ఒక కోచింగ్ సెంటర్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గాయపడ్డారు. ఆ భవనంలో కోచింగ్ సెంటర్తో పాటు గేమ్ జోన్, షోరూంలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారని నరేంద్ర మోదీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక యంత్రాంగం, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం సిఐఎస్ఎఫ్ జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిఐఎస్ సిబ్బంది దేశ ఆర్థిక వృద్ధిని పరిరక్షించే సైనికులని పేర్కొన్నారు. వేలాది మంది సిబ్బందికి, వారి కుటుంబాలకు సిఐఎస్ఎఫ్ అందిస్తున్న ప్రాజెక్ట్ మన్ కౌన్సిలింగ్ సేవలను ఆయన ప్రశంసించారు. సైనికుల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన పలు ప్రధాన మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక పురోగతులు, సంక్షేమ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: ఆయుష్మాన్ సిఏపీఎఫ్ యోజన ఔర్ సిఏపీఎఫ్ ఐఎంఎస్ కే మాధ్యమ్ సే జవానో ఔర్ ఉన్కే ఆశ్రితం కో క్యాష్ లెస్ ఔర్ విశ్వ స్తరీయ స్వాస్థ్య సేవ మిల్ రహే హై. కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్ కే మాధ్యమ్ సే మిల్నే వాలే సామానో పర్ 50% జిఎస్టీ కి ఛూట్ దేకర్ లాఖో పరివార్ కో ఆర్థిక రాహత్ పహుంచాయి గయి. జులై 2025 మే గృహ మంత్రాలయ నే ఏక్ బహుత్ హీ సంవేదనశీల్ నిర్ణయ లియా కి యది కోయి జవాన్ డ్యూటీ కే దౌరాన్ అప్నా కోయి అంగ్ కో దేతా హై యా వికలంగ్ హో జాతా హై తో ఉసే సేవా సే బాహర్ నహీ కియా జాయేగా. వే సేవా నివృత్తి తక్ పూరి గరిమా పదోన్నత్ కే అవసరో ఔర్ లాభో కే సాథ్ సేవా మే బనే రహేంగే.
0: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అధ్యక్షతన ఈ సమావేశం 2 రోజుల పాటు జరగనుంది. కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాలు ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మీద ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు ప్రతినిధి

బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన నాలుగోసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. అంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పర్యాటకం, ఆతిథ్య రంగం అభివృద్ధి లక్షలాది మంది ప్రజల జీవితాల్లో పరివర్తనకు ఒక సాధనమని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ పేర్కొన్నారు. పర్యాటక, ఆతిథ్య రంగ ప్రతినిధులతో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంటరాక్టివ్ సెషన్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలను కల్పిస్తోందని ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాఫెడ్ వేలం పోర్టల్ను ప్రారంభించనున్నారు. వేలం ప్రక్రియలో పారదర్శకత, సామర్థ్యం, కార్యకలాపాల సౌలభ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పోర్టల్ ఒక ముఖ్యమైన ముందడుగని సహకార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రైతులు, భాగస్వాముల ప్రయోజనాల దృష్ట్యా వేలం సంబంధిత కార్యకలాపాలను క్రమబద్దీకరించడానికి, నాఫెడ్ పనితీరును మెరుగుపరచడానికి ఒక డిజిటల్ వేదికను అందిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో పాటు అమిత్ షా అనేక ముఖ్యమైన డిజిటల్ రైతు కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని వెల్లడించింది. ఈ డిజిటల్ సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకార్ సే సమృద్ధి దార్శనికతకు సాంకేతికత, పారదర్శకత, రైతు కేంద్రీకృత సంస్కరణల ద్వారా సహకార సంస్థలను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు అనుగుణంగా ప్రారంభం కానున్నాయని పేర్కొంది. శశిధరూర్ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం వ్యూహాత్మక సరిహద్దు భద్రత, విదేశాంగ విధాన సమస్యలను సమీక్షించేందుకు జమ్మూకాశ్మీర్, లడక్లలో 4 రోజుల అధ్యయన పర్యటనను ఈరోజు ప్రారంభించింది. సరిహద్దు నిర్వహణ, సరిహద్దు ప్రాంతాల్లోని భద్రతా పరిస్థితిపై ప్రత్యక్షంగా అవగాహన పొందేందుకు ఈ నెల 25వ తేదీ వరకు జమ్మూ, శ్రీనగర్, కార్గిల్, లేహ్లలో ఈ సంఘం పర్యటిస్తుంది. ఈ కమిటీ భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవల పరిణామాలు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదం వల్ల ఎదురయ్యే ముప్పులను పరిశీలిస్తుంది. ఇది భారత్ చైనా సంబంధాలు, తూర్పు లడక్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పరిస్థితిపై కూడా దృష్టి సారిస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లోని స్థానిక నివాసితులతో సంభాషించడంతో పాటు సీనియర్ పౌర సైనిక అధికారులతో ఈ కమిటీ సభ్యులు చర్చలు జరుపుతారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,802 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 292 పాయింట్ల లాభంతో 70,094 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 పాయింట్లు లాభపడి 24,102 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 94.70 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.17 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం అవున్స్ 4,210 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఓడల రీసైక్లింగ్లో భారత్ 2025 సంవత్సరంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచింది. ప్రపంచ ఓడల రీసైక్లింగ్లో భారతదేశ వాటా 2024లో 30% నుండి 2025 నాటికి 35.4% పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సదస్సు తన తాజా నివేదికలో వెల్లడించినట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఓడల రీసైక్లింగ్ 2024లోని 1.86 మిలియన్ స్థూల టన్నుల నుండి 2025 నాటికి 2.99 మిలియన్ స్థూల టన్నులకు గణనీయంగా పెరిగిందని, ఇది దాదాపు 60% అధికమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో జరిగిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో విజయం సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నోలోని కోచింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంతో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్.

0: మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీన ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక చిత్రగీతం విందాం.

విన్న పాట జగన్ నాటకం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన జయదేవుల వారి అష్టపది విన్నారు. దీనికి సంగీతం అశ్వత్థామ. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, చిత్ర జగత్, హిందీ చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆల్కా యజ్ఞిక్ గానం విన్నాం సాజన్ చిత్రం కోసం. సాహిత్యం సమీర్, సంగీతం నదీం శ్రవణ్. కార్యక్రమంలో తర్వాత

మేరే జీవన్ సాథీ చిత్రం కోసం కిషోర్ కుమార్ గానం విన్నాం. సాహిత్యం మజ్రూహ్, సంగీతం ఆర్ డి బర్మన్. చివరిగా

చిత్ర జగత్ కార్యక్రమంలో చివరిగా వింటున్న పాట మైనే ప్యార్ కియా. చిత్రం కోసం లతా మంగేష్కర్ గానం వింటున్నారు. సాహిత్యం అసాద్ భూపాలి, సంగీతం రామ్ లక్ష్మణ్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా

కొత్త బంగారు లోకం చిత్రం కోసం సీతారామ శాస్త్రి సాహిత్యం విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం మిక్కీ జే మేయర్.

కొండవీటి సింహం చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే

సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 25వ తేదీ 7:15 22555333 లేదా 29689 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు చిత్రసీమ కార్యక్రమంలో. తర్వాత పాట

విన్న పాట కార్తీక దీపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం విన్నాం. తర్వాత

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట క్షణక్షణం. చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం వెంటనే వింటారు.

ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గార్ల గాత్ర యుగళం వింటారు. కెవి కృష్ణ వైలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్కుమార్ కంజీరా సహకారం అందిస్తారు. ముందుగా రంగనాథుడే సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళయ్య రచన, రూపకతాళం.

సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. ఇప్పుడు నీ సరిసాటి కళ్యాణి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన రూపకతాళం.

కళ్యాణి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దీన రక్షక అహిరి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన రూపకతాళం.

ఇంతవరకు అహిరి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గారుల గాత్ర యుగళం వింటూ ఉన్నారు. కెవి కృష్ణ వయలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్కుమార్ కంజీరా సహకారం అందిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కలియుగమున సహాన రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన మిశ్రచాపు తాళం.

సహానా రాగంలో పొన్నయ్య పిళ్ళయ్య రచన విన్నారు. చివరిగా కాపి రాగంలో తిల్లానా చిన్నయ్య రచన ఆదితాళం.

0: మరింత వరకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గారుల గాత్ర యుగళం విన్నారు. కెవి కృష్ణ వయలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్కుమార్ కంజీర సహకారం అందించారు. ఈ శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. సమయం 11 గంటలు. వార్త
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజనిలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి సుప్రభాతం. 6:30 శ్రీ ఎస్ హయవదనాచారు గారి వినదొగుమాట. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో పాలకూర సాగు, జీవన ఎరువుల వాడకం గురించి శ్రీ హేమంతరాజు గారి ప్రసంగం. 6:55 ప్రసార విశేషాలు. 7:00 లలిత గీతం. 7:15 భగవద్గీత పారాయణం. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమ

సమాచార వేదిక. ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యంలో ఆస్థమా గురించి డాక్టర్ సి శ్రీనివాసులు గారు అందించే వివరాలు. అనంతరం రసనీకుంజం ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గురించి ఆకాశవాణి తొలి సంచాలకులు డాక్టర్ ఆర్ఏపి రావు గారు అందిస్తున్న వివరాలు. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ఇక 10:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం లేపాక్షి. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:20 ప్రసార విశేషాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:15 వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణిలో రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం గురించి శాస్త్రవేత్త బాలాజీ నాయక్ గారి ప్రసంగం. అనంతరం భూగర్భ జిల్లా చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్. 8:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష. 8:45 శాలిహుండం రూపకం. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక 10:00 హరికథ కాలక్షేపం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:00 దాటి 2:35. ఈనాటి కార్యక్రమాలు మిమ్మల్ని అలరించాను ఆశిస్తూ రేపటి మా ప్రభాత ప్రసారంలో 5:53 కలుసుకుంటామని కోరుకుంటూ మీ నుండి సెలవు కోరుతున్నవారు మీ మధుసూదన్ రెడ్డి. జై హింద్, శుభరాత్రి.